ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 23వ తేదీ, శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రసారాలు: శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.18. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వందనమమ్మ. సంగీతం శ్రీ డి నిశ్చల్. సాహిత్యం డాక్టర్ ఆవంత్.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. సమయం 6:54 మరికొద్ది దీక్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి ఢిల్లీ.
1: This is Akashvani. The news read by Neena Arakel. Prime Minister Narendra Modi will distribute more than 51,000 appointment letters to newly recruited youth in various government departments and organizations at the 19th Rozgar Mela through video conferencing today. Mr.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోష్యుల గౌరీ శంకర శాస్త్రి గారు.

0: సమదర్శనం. మనిషి యొక్క మనుగడకి సాటి మానవులే కాక ఇతర జంతు సమూహం, కొండలు, చెట్లు కూడా నిరంతరం దోహదం చేస్తూనే ఉన్నాయి. దైనందిన కార్యకలాపాల్లో ప్రతి పని నిమిత్తం మానవుడు ఇతరులపై ఆధారపడి ఉన్నాడు. నీరు, నిప్పు, నింగి, నేల, గాలి అనే ఈ పంచభూతాల నుండి మనిషి పొందుతున్న ప్రయోజనం అనంతమైనది. తన, పర అనే భేదం విడిచి కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షత లేకుండా అన్ని జీవులని ఒకే భావంతో చూడగలగడం, ప్రకృతి పట్ల ఆదర అభిమానాలు కలిగి ఉండడం సమదర్శనం అంటారు. ఆనందమైనా విచారమైనా, బాధా కోపం లాంటి ఏ భావాలైనా తన మాదిరిగానే అన్ని జీవులకి ఉంటాయి అని గ్రహించగలిగిన మానవుడే మహనీయుడు. ఆత్మవత్ సర్వభూతాని అనే ఆర్యోక్తి అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఉన్న క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు, గిరులు, తరులు మొదలైన వాటిపై ఆదరభావాన్ని పొందడం, సకల సృష్టిని సమాన దృష్టితో భావించి గౌరవించడం మనం నేర్చుకోవాలి. భగవద్గీతలో వాక్యం ఇక్కడ మనం అనుసంధానం చేసుకుంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. అంటే గొప్ప విద్యావంతులైన వాళ్లకి గోవు, కుక్క, ఏనుగు వంటి ప్రాణులని కుక్కలను ఆహారంగా తినేవాళ్లని సమానంగా చూడగలగడమే మహనీయతత్వం అని భావం. భారతీయ సంప్రదాయాల్లో పాముకు పాలుపోయడం, చీమలకు పంచదార అందించడం ఇటువంటి తాత్విక భావాలు సనాతన కాలం నుండి ఉన్నాయి. లోకల్లో సువాసన కలిగిన రంగురంగుల పువ్వుల్ని నిరంతరం మనకి అందిస్తూ ఉంటాయి. ఆహారానికి వినియోగించే కాయగూరల్ని ఇస్తుంటాయి. ఆరోగ్యదాయకమైన పళ్ళును ఇస్తాయి. ఇవన్నీ మొక్కలు, చెట్లు మనకు అందజేస్తున్నాయి. ఇంతేకాకుండా మనం కూర్చునే కుర్చీలు, బెంచీలు, పడుకునే మంచాలు, తలుపులు, కిటికీలు ఇటువంటివెన్నో గృహోపకరణాలు కూడా చెట్లు ద్వారా మనం తయారు చేసుకుంటున్నాం. అంతేకాకుండా వనమూలికలకు కూడా చెట్లే కారణం. వంట చెరకు ఇవన్నీ మనకి మేలు చేసే వస్తువులే. చివరికి రాతకు ఉపయోగించే కాగితాలను కూడా చెట్ల నుంచి మనం పొందుతున్నాం. ఇటువంటి మేలు చేసే మొక్కలకి, చెట్లకి మనం నిరంతరం సమదర్శన భావంతో కృతజ్ఞత చూపించాలి. ఎన్నో ఔషధ గుణాలున్న తులసి మొక్కను మన భారతీయులు భక్తిభావంతో ఆరాధిస్తాం. రోగ నిరోధక శక్తి కలిగిన వేప చెట్టును, అలాగే రావి చెట్టును కూడా గ్రామస్తులందరూ పూజించడం ఆనవాయితీ. నదుల్లో నీళ్లను మనం తాగునీరుగా, సాగునీరుగా అనేక అవసరాలకు వినియోగిస్తాం. ఆ నదుల్ని గంగా తల్లి, గోదావరి మాత ఇలా భక్తితో తల్లికి ప్రతిరూపాలుగా గౌరవిస్తాం. ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలోనూ, ఆరోగ్యాన్ని ప్రసాదించడంలోనూ సూర్యుడు ఎంతో మేలు చేస్తున్నాడు. అందువల్లనే భక్తి గౌరవాలతో మనందరం ఆ సూర్యుని ఆరాధిస్తాం, సూర్య నమస్కారాలు చేస్తుంటాం. కొండలపై ఉండే బండల్ని బద్దలుగొట్టి చిన్న చిన్న రాళ్లుగా చేసి నదీ తీరాలను ఇసుకతో మేళవించి ఇల్లు కట్టే పనిలో మనం వాడుకుంటున్నాం. ఈ విధంగా మనకు ఉపకరించే పర్వతాల్ని కూడా విశేషంగా ఆదరించడం మన భారతీయత. గోవులు, మేకలు, బర్రెలు, గొర్రెలు వంటి జీవుల ద్వారా ఆహారవసరాల్ని, ఎద్దులు, పోతులు ద్వారా వ్యవసాయ అవసరాలను నెరవేర్చుకోవడం సనాతన కాలం నుండి మనకున్న సంప్రదాయం. పరమ పవిత్రమైన కామధేను స్వరూపంగా గోవుల్ని పూజించడం, శివుని వాహనంగా నందీశ్వరుడి రూపంగా గంగిరెద్దుల్ని, ఎద్దుల్ని ఆరాధించడం, వినాయక వాహనంగా ఎలుకని, రామదూతలుగా కోతుల్ని, కాలభైరువునిగా కుక్కని, విష్ణు అవతారంగా చేప, తాబేలు, వరాహాలని గౌరవించడంతో మన భారతీయ సమదర్శన భావం స్పష్టమవుతుంది. పిపీలకాది సమస్త భూతజాలం మీద కరుణ, జాలి పెంపొందించుకుని వాటియందు సమదర్శన భావం కలిగి ఉండడం, వాటియందు దైవస్వరూపాన్ని చూడడం మానవ జాతికి ఎంతో శ్రేయోదాయకం. ఈ మాట భగవద్గీతలో కూడా ఉటంకించబడింది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖక్షమీ. అంటే సృష్టిలో ఉన్న పశుపక్ష్యాదులు, క్రిమికీటకాల వంటి సాటి జీవులని, తోటి మానవులని చక్కని ఆదరాభిమానాలతో చూడడం, ఇతర జీవుల వలన ప్రయోజనాన్ని పొందుతూ వారికి కూడా వీలైనంతవరకు మేలు చేయడం మానవుల యొక్క ఉత్తమోత్తమ కర్తవ్యం. మనందరం సమదర్శన భావంతో ప్రకృతిని ఆరాధిద్దాం, ఆదరిద్దాం. స్వస్తి.
1: శ్రీ సర్వాజోష్యుల గౌరీ శంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పొణును.
1: మనం పాడి పశువుల పోషణ ఎందుకు చేస్తాం? సన్నా చిన్నకార రైతుగా మనం ఆర్థికంగా నిలదొక్కోవటానికి ఒక ఆసరాగా పాడి పశువుల పోషణ చేస్తాం. ఈ పాడి పశువుల పోషణలో మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? పాల ఉత్పత్తి బాగా పెంచుకోవటం. ఇక్కడ పాల ఉత్పత్తి బాగా పెంచుకోవాలి అంటే ముందుగా మనం ఏం ఆలోచించాలి? మనం పోషణ చేసేటువంటి పాడి పశువులు మంచి జాతి పశువులై ఉండాలి. అంటే ఎక్కువ పాల ఉత్పత్తినిచ్చేటువంటి జాతిని మనం గనక పోషణ చేస్తే మనకి ఎక్కువ పాల ఉత్పత్తి వస్తుంది. సరే, మనము మామూలుగా బయట నుంచి ఎక్కువ పాల ఉత్పత్తినిచ్చేటువంటి పాడి పశువును కొనుక్కోగలిగినటువంటి స్తోమత ఉంటే ఇబ్బంది లేదు. మంచి పాల సారగలిగినటువంటి ఆవులను కానీ గేదెలను కానీ మనం కొనుక్కొచ్చుకొని పాల ఉత్పత్తి తీసుకుంటూ ఉంటాం. కాకపోతే అవి వాటి సామర్థ్యానికి తగ్గట్టుగా అధిక దిగుబడి ఇవ్వాలన్నా కూడా వాటికి సరిపోయే విధంగా మనం పోషణ ఇవ్వాలి. ఇది మటుకు మనం మర్చిపోకూడదు. మనకి అధిక పాల దిగుబడి ఇచ్చేటువంటి జాతి అయినప్పటికీ కూడా దానికి సరిపోయేలాగా మనం బోవ పెట్టకపోతే మరి సరైనటువంటి ఫలితాలు రావు. కాబట్టి దానికి ఇచ్చేటువంటి దాణా కానీ మేపు కానీ సరైనటువంటిది ఉండాలి, ఆరోగ్యవంతమై ఉండాలి. అలాగే ఆ పశువు ఆరోగ్యాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకోగలిగితేనే మనకి మంచి పాల ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ వాటికి క్రమం తప్పకుండా సరైన సమయంలో టీకా మందులు వేయించడం కానీ, నట్టల నివారణ మందులు తాపించడం కానీ, అలాగే వాటికి సరిపోయేటువంటి ఖనిజ లవణాలు ఇవ్వటం కానీ, ముఖ్యంగా వేసవి కాలంలో పాల దిగుబడి తగ్గకుండా సరిపోయేలాగా పచ్చిమేపు కానీ లేకపోతే పాతరగడ్డి కానీ సిద్ధం చేసి ఉంచుకోవటం కానీ, ఇది మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. సరే, మనము పోషణ చేసేటువంటి పాడి పశువుల్లో అధిక పాల సారగలిగినటువంటి సామర్థ్యం లేదనుకోండి, అంటే ఆ జాతి ఎక్కువ కాదనుకోండి, అప్పుడు కనీసం తర్వాత వచ్చేటువంటి తరమన్నా మంచి పాల ఉత్పత్తిని అందించగలిగినటువంటి జాతిగా పుడితే మనకు కొంతలో కొంత ఉపయోగం. సరాసరి మనకి బాగా పాల ఉత్పత్తి జాతి ఒకటేసారి రాదు. కొన్ని తరాల తర్వాత ఎక్కువ పాల ఉత్పత్తి ఇచ్చేటువంటి జాతిగా మన దూడల్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకే మనము ఈ కృత్రిమ గర్భధారణ చేయించుకొని మనం రాబోయేటువంటి పెయ్య దూడలు మంచి పాల ఉత్పత్తి కలిగినటువంటి దూడలుగా పుట్టేటట్టుగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? పశు వైద్యులను సంప్రదించి మన పాడి పశువుకి యదసూది వేయించేటప్పుడు ఖచ్చితంగా మంచి పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి జాతి ఆబోతు వీర్యాన్ని మన పాడి పశువుకి అందించాలి. అప్పుడు తర్వాత వచ్చేటువంటి దూడలు మరి గ్రేడెడ్ జాతిగా మనకు పుడతాయి. దాని నుంచి ఇప్పుడు వచ్చేటువంటి పాల ఉత్పత్తి కన్నా ఎక్కువ పాల ఉత్పత్తి తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే వాటికి కూడా వాటి సామర్థ్యానికి తగ్గట్టుగా మనం మేపు దాణ అన్నీ అందివ్వాలి. ఇకపోతే మామూలుగా మనం పాడి పోషణ చేసేటప్పుడు మనము ఈ కృత్రిమ గర్భధారణ చేయించినప్పటికీ కూడా ఒకసారి పెయ్య దూడలు పుడతాయి, ఒకసారి మగదూడలు కూడా పుడతాయి. అది మనకు కొంత భాగం మాత్రమే పాల ఉత్పత్తి భవిష్యత్తులో పెరగడానికి అవకాశాన్ని ఇస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, రైతు సోదరులకు ఇబ్బంది కలగకూడదు, అలాగే మగదూడలు పడితే వ్యవసాయ పనులకి ఈ మధ్యకాలంలో చాలామంది వాడటలేదు, ముఖ్యంగా గేదెదూడల్లో. కాబట్టి రైతు సోదరులకి ప్రధానంగా ఎక్కువ శాతం పేదూడలు పుట్టే విధంగా ఈ యదసూది వేయించేలాగా కొత్త పథకాన్ని ప్రభుత్వం వాళ్ళు తెచ్చారు. సాధ్యమైనంత వరకు పేదూడలు పుట్టేలాగా వాళ్ళు ఈ చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఏంటి, పుట్టేటువంటి దూడలు పెయ్య దూడలు కాబట్టి తర్వాత వచ్చేటువంటి పాల ఉత్పత్తి మన కుటుంబంలో బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మగదూడ పుట్టిందనుకోండి, మనకి దాని ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తి ఉండదు కాబట్టి మనము పెయ్య దూడలు పుట్టించుకోవడానికే, ఆ పెయ్య దూడలు పెద్దయిన తర్వాత మంచి పాడి పశువుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పథకాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మనకి మంచి ఉపయోగం ఉంటుంది. ఇక పాల ఉత్పత్తి బాగా పెరగాలి.

0: వెన్న శాతం బాగా పెరగాలంటే మనం పశువైద్యుల సలహాతోటి మన పాడి పశువులకు ఇచ్చేటువంటి మేపు దాణా మటుకు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మేపులో రెండు భాగాలు ధాన్యం జాతి మేపునిస్తే ఒక భాగం అన్న పప్పు జాతి మేపునివ్వాలి. దీనివల్ల మాంసకృతులు బాగా వస్తాయి, పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దాంతోపాటుగా మనము ఇతర రకాలైనటువంటి మేపులు మేపుకున్నప్పటికీ కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోవాలి. దీంతోపాటుగా ఖనిజ లవణాలు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఖనిజ లవణాలు, అలాగే ఇక ఇతర రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు, ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనము పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పెంచుకోవడానికి ముందుగా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ముఖ్యంగా ఆవుల్ని, గేదెల్ని పోషణ చేసేటువంటి రైతు సోదరులు ఈ కొనుగోలు కోసం వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుల సలహాలని తీసుకొని వెళ్ళి అక్కడ పశువుని ఎంపిక చేసుకునేటప్పుడు, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో, అలాగే సంతల్లో కూడా కొంతమంది కొంటారు, ఆ పశువు లక్షణాలని, బాహ్య లక్షణాలని గమనించుకొని మంచి పాల ఉత్పత్తి చేయటువంటి లక్షణాలు ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా పాలనరం బాగా ఉందా, శరీరం ఆకారం ఎలా ఉంది, పాల ఉత్పత్తి బాగా ఇచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడానికి కొంత అవకాశాలు ఉన్నాయని పశు వైద్యులు చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా చూసుకొని కొనుక్కుంటే మంచిది. దాంతోపాటుగా పాడి పశువుకి ఏదన్నా పొదుగు వాపు వ్యాధి అంతకుముందే వచ్చిందా, అన్ని చోట్ల మనకి ఈ సమస్య లేకపోయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ పొదుగు వాపు వ్యాధి సమస్య వలన పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది, ఇది కూడా మనం ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి చినుకులు, ఉరుములతో కూడిన వర్షం, ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:19 మరికొద్ది దిక్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ.

0: ఇందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జూలై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి. శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 300,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 300,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ

0: రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారతకి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషశ్చ ఆతంకవాదం నివారణాయ బహుపక్షీయ ప్రయాసానాం సుదృఢీకరణాయ తథా సంయుక్త రాష్ట్రసంఘస్య సంరచనాంతర్గతం అంతారాష్ట్రీయ ఆతంకవాదస్య విషయే సమగ్ర సమ్మేళనం శీఘ్రమేవ అంతమీకృత్య స్వీకర్తుం ఆహూతవంతౌ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्तवक्तव्ये उभौ पक्ष

అన్నమయ్య జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 హైదరాబాద్ సోదరులు శ్రేయితులు డి శేషాచారి, డి రాఘవాచారి గారి గాత్ర యుగళం. పేరు శ్రీరామమూర్తి గారు వయలిన్, వెల్లూరు శ్రీ రామభద్రన్ గారు మృదంగం, ఘటం శ్రేయస్ కార్తిక్. పాటల పల్లకి ఫోనిన్ లైవ్ 8:59, 9:30, 10:00 వసుధైక కుటుంబం, 10:15 పాటల పల్లకి, 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం 2వ భాగం. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు 11:30, 12:10 మధుమంజరి, 12:40 లలిత సంగీత కార్యక్రమం శ్రీ ఆరికరేవుల సీతాపతిరావు గారి గానం, ఆర్ దుర్గాప్రసాద్ గారి కీబోర్డ్, బి ధనుంజయ్ గారి తబల. మహిళావాణి 1:33, హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్. సైనిక మాతృ 2:31, యువవాణితో 2వ ప్రసారం సాయంత్రం 5:00 మొదలు. మా పదం మీ భావం 5:30, 6:10 ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్టిట్ బిజలీ యోజన కార్యక్రమం సాయం సమీరం 6:30. ఇందులో గుంజన్ శీర్షికన స్వతంత్ర సంగ్రామ్ మే హిందీ గీతోం కా ప్రభావ్, శ్రీమతి కె శేషాంజలి గారి హిందీ ప్రసంగం, శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి ఆకాశవాణి అనుబంధవాణి 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగాను అది కూడా ప్రసారమవుతుంది. అదే శీర్షిక 7:15, కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ ఆకాశవాణితో వారి అనుబంధవాణి అందిస్తారు. పల్లెసీమలో 7:15, వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం. రాత్రి 8:00 సంస్కృత ప్రసంగం, సాహసా విదధీతన క్రియాం అవివేక పరమపదాం పదం. తొందరపడే పని చేయకూడదు, అవివేకము పెద్ద ఆపదలకు దారితీస్తుంది. ఈ భావంతో ఆ సంస్కృత ప్రసంగాంశాన్ని మనకు ఈ రాత్రి 8:00 అందిస్తున్నారు ప్రొఫెసర్ కె ఏడుకొండల గారు. 8:15, 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం గురించి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం. ఈ రాత్రి 10:00 అఖిల భారత సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునశ్శేరి సిపి మాధవన్ నంబూద్రి గారి గానం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 గా వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

0: ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్ట్రపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్ట్రపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సి ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: अमेरिका विदेशांग मंत्री मार्को रूबियो ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ తెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వశాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ది భూవనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని వాటిని మరింత సమర్థవంతంగా జవాబుదారీగా బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ICT రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ధి కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ICT రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట ఈరోజు మే నెల 23వ తేదీ. ఎంత వేగంగా చెప్పుకున్నాము, మరి దీని ప్రత్యేకత ఏమి? ఇదేమిటి ఇలా ఇంత నెమ్మదైపోతుంది? ఏమిటండి ఏ మాట నత్తనడక నడుస్తుంది? ఇవాళమో నత్తనడక నడుస్తుంది అన్న మాట అనుకోకూడదండి. అనుకుంటే పైన డిప్పతోటి వచ్చి మరీ మనకు ముట్టికాయ వేసి మళ్ళీ సర్రన ఆ నీటిలోకి జారిపోయే ప్రమాదం దానికి ఉంది. మనకు కనబడకుండా పోయే ప్రమాదం మనకే ఉంది. ఇంతకీ ఎందుకు ఇదంతా? ఏమిటి దీని ప్రత్యేకత? అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చిన్నప్పుడు ఈ తరం కాకపోయినా కాస్త వెనకటి తరం అమ్మలు పాట పాడేవారు, పందెము వేయవి తాబేల అని. కుందేలు తాబేలని సవాల్ చేసింది, దానికి వెటకారం ఎక్కువ, ఎందుకంటే చాలా వేగంగా వెళ్ళిపోగలదు. పాపం తాబేలు నిదానంగా, అందుకే మన మాట కూడా ఆరంభంలో అందులోకి కాస్త తాబేలు రాబట్టి అలా నడిచి సర్లే పో గబగబ మాట్లాడుకో అని ఓ పక్కన నిలబడిపోయింది. అలాంటి తాబేళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు, అవేం చేసుకోకపోయినా మనం చేసుకుంటాం వాటికి సంబంధించి. ఎందుకు? అమెరికాలోని అమెరికన్ తాబేల్ రెస్క్యూ అనే సంస్థ 1990లో ప్రారంభించారు. 2000లో మిస్సీ రిస్సెల్ ప్రపంచ తాబేల్ దినోత్సవం మొదలెట్టాడు. కాలిఫోర్నియాలో మాలిబుకు చెందిన సుసాన్ టెల్గెమ్ వరల్డ్ టర్క్లీ డే ప్రపంచ తాబేలు దినోత్సవం పదాన్ని ట్రేడ్మార్క్గా చేశాడు. అంటే జంతువుల వేడుకలకు సంబంధించిన చేజ్ అనే పుస్తకంలో ఈ రోజు గురించి చెప్పారు. అయితే ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు ఏం చేస్తారు అంటే రోజు ఏం చేస్తారో అది చెయ్యరు. రోజు మనం రకరకాల మనుషులకో లేదో మన అవసరాలకొద్దో మన ఆనందం కొద్దో ఏవో వస్తువులు ఇస్తాం, మళ్ళీ ఇస్తే పుచ్చుకుంటాం, ఇవ్వకపోతే ఇచ్చాడు కాదు, మన దగ్గర తీసుకోవడమే, ఎంతసేపు తాటికాయ పుచ్చుకోవడం, ఈతకాయ ఇచ్చుకోవడమే అని లోపల విసుక్కున్నాం అని బయట నవ్వు నవ్వుతాం. ఎందుకంటే మనకి డెప్పలు గట్రా లేవు కదా గభాలన మెడను లోపలికి దాచేసుకోవడానికి. కానీ తాబేలు చాలా తెలివైన జంతువు. ఈరోజు తాబేళ్ళు తాబేళ్ల బొమ్మలను చాలామంది ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తాబేళ్ళటి దుస్తులు లేకపోతే ఆకుపచ్చగా వేసవి దుస్తులు, వేసవి దుస్తులు ఎందుకంటే మరి మే 23 మే నెల అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఆ ఆకుపచ్చ దుస్తులు వేసుకుని వీధుల్లో ప్రచారం చేస్తారు. రహదారుల మీద చిక్కుకున్న తాబేళ్ళని కాపాడుతారు, తాబేళ్లకు సంబంధించిన పరిశోధనలు జరుపుతారు, పాఠశాలల్లో విద్యార్థులకు తాబేళ్ల గురించి బోధిస్తారు. 2003లో 5,500 మంది విద్యార్థులకు బోధించడానికి తాబేలు దినోత్సవ బోధన సామగ్రిని పంపించారు. టర్టైల్సు టర్టైలు ఇలా చాలా చాలా తేడాలు ఉన్నాయి. బీ కైండ్ టు టర్టైల్స్, వరల్డ్ టర్టైల్ డే ఇస్ మే 23 అన్న ఒక వ్యాసాన్ని పుస్తకాన్ని చూస్తే వీటికి మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి. అయితే భారతదేశానికి సంబంధించిన మటుకు ఏమిటి అని పడద్దు బెంబేలు, దానికి సమాధానం ఇదిగో ఈ తాబేలు.

భారతదేశ సంప్రదాయ గ్రంథమైన మహాభాగవతంలో వ్యాస విరచిత ప్రకారం కూర్మము, దాన్నే కమఠము అని కూడా అంటాం, తాబేలు, ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోనూ. బోల్డ్ పదాలు, వాటన్నిటికీ తాబేలు అన్న మూడు అక్షరాలు.

ప్రతిదీ కూడా భగవత్స్వరూపంగా ఆరాధించడం అన్నది భారతీయ సంప్రదాయం లేదా మానవీయ ధర్మం అనుకుంటే, చెట్టు పుట్ట జంతుజాలాలన్నింటా మనం దైవస్వరూపాన్ని చూసినట్టయితే, మత్స్యావతారం మొదటిదైతే కూర్మావతారం రెండోది. మరి ధర్మానుసారమైన కూర్మానుసార ఆలయం ఉంది శ్రీకాకుళం జిల్లా గారమండలంలో, శ్రీకూర్మం మహాక్షేత్రం. అక్కడ కూర్మనారాయణుడు, కూర్మనాథస్వామి అని ఆరాధన, మహావిష్ణు కూర్మావతార రూపంలో. ఈ దేవాలయం కూడా చాలా, ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి, 11వ శతాబ్దం కాలంనాటి శాసనాలు. ఆలయాలంటే ఒక ఆధ్యాత్మికత అని కాదు, చారిత్రక వాస్తవికతలను కూడా పరిశోధన చేయడానికి కళింగరాజ్యంలో, వరాహక్షేత్రంలో, పాతాళ సిద్ధేశ్వర క్షేత్రం శ్రీకూర్మం అని, ఇక్కడ స్వయం వ్యక్త లింగమూర్తి ఆకృతిలో చక్కగా తాబేలు, సజీవాకృతిలో కూడా అక్కడ చాలా తాబేళ్లను చూడొచ్చు. మనం దైవ ప్రీతిగానే కాకుండా భూత ప్రీతిగా కూడా అక్కడ తాబేళ్లకి చిన్న చిన్న ఆకులు ఇలాంటివన్నీ కూడా అక్కడికి వచ్చే భక్తులు సమర్పించడం. అయితే ఎందుకు అంటే, తాబేలు ప్రాకృతికంగా మనకి చాలా మేలు చేసే జంతువు కూడా. చూడండి, ఒకప్పుడు నూతుల్లో చిన్న చిన్న బుల్లిబుల్లి తాబేళ్ళని వదిలేవారు, అది నీటిని శుద్ధి చేస్తుందని. తాబేలు నడక అబ్బా ఎప్పటికవుతుంది అని విసుక్కుంటూ ఉంటాం. కుందేలు తాబేలు, కుందేలే కవ్వించి పందానికి పురికొల్పితే పాపం మొదలెట్టింది, ఎవరు ముందెడతారు అని, ఏదో వాళ్ళంత దూరంలో వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాలని. కుందేలుకి ఏంటి గర్వం, నేను చాలా వేగంగా పరిగెత్తగలను కదా అని పడుకుంటుంది. ఎప్పటికే వెళుతుంది తాబేలు, మనం ముందుకు వెళ్ళిపోతాం. తాబేలు అలా కాదు, తన సంగతి తనకు తెలుసు. ముందు మనకి ఎంత తెలుసు అన్నదానికైనా మనకి ఏమీ తెలియదు, మన అజ్ఞానం ఎంత అన్నది తెలుసుకోవడమే గొప్ప విజ్ఞానం. తాబేలు తాను త్వరగా పరిగెత్తలేదు కాబట్టి బద్ధకించకూడదు. ఇది మనకి నిత్య జీవనంలో కూడా ఉదాహరణకి, చాలామంది మేము వేగంగా వెళ్ళిపోగలమండి అని ఆలస్యంగా నిద్రలేచి సమయానికి అందుకోలేమేమో అన్న గాభరాతో వాహనాలను వేగంగా నడపడం, పైగా వచ్చేస్తున్నానన్నది ఇలా మెడవంపులో ఆ చరవాణి మొబైల్ని పెట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తారు. తాము చాలా వేగంగా వెళ్ళిపోగలమని, నిజంగా అలా చేస్తే చాలా వేగంగా వెళ్ళిపోతారు ఆయుష్ ప్రమాణం కన్నా. కాబట్టి నిదానంగా ఉండాలి. ఆ నిదానంగా వెళ్ళాలి అంటే కొంచెం ముందుగానే తెమలాలి, తెమిలి బయలుదేరాలి. ఇగో తాబేలు కూడా, కుందేలు ఇంత వేగంగా పరిగెత్తేస్తుంది మనం బద్ధకించకూడదని, పాపం దానిదైన నడకతో అది వెళ్ళి గమ్యాన్ని చేరుకుంది, కుందేలు చేరుకోలేకపోయింది. అంతేకాదు, తాబేలు మందరాన్ని మోసింది, మన అందరికీ చాలా చాలా శుభాలని కలిగించేటువంటి వస్తు తతిని వరాలనిచ్చే దేవతలకు అందించింది, అర్హులైన వాళ్ళకి అమృతం అందేలా చేసింది. ఇన్నున్నాయి కాబట్టే మనం కూర్మంగాను తాబేలుగాను ధర్మంగాను దైవ మర్మంగాను ఆరాధిస్తూ ఉంటాం.

0: ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో వినబోతున్న రెండవ అంశం 90 ఏళ్ల ఆకాశవాణి. శ్రీ వాండ్రంగి కొండలరావు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆకాశవాణితో వారి అనుబంధ వాణి అందిస్తున్నారు, విందాం.
1: ఆకాశవాణి ప్రజల దైనందిన జీవితంలో ఓ ప్రధాన భాగమైంది. గతంలో రేడియో సెట్ ఉన్నవారికే ఈ కార్యక్రమాలను వినగలిగే అవకాశం ఉండేది. అయితే 2005 నుంచి ఆన్లైన్ రేడియో ప్రసార కార్యక్రమాలను సెల్ ఫోన్లో సైతం వినగలిగే మహత్తర అవకాశం లభించింది. ప్రపంచంలోని అన్ని కేంద్రాల ప్రసారాలను ఆన్లైన్లో

0: వినగలుగుతున్నాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 వసంతాల పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. తొలితరంలో సాహిత్యానికి సంబంధించి మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, చాగంటి స్వామియాజులు, రోణంకి అప్పలస్వామి, నారాయణ బాబు, పురిపండ అప్పలస్వామి, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య కేవీఆర్ నరసింహం, ఆచార్య తోమాటి దొనప్ప, ఆచార్య ఎస్వి జోగారావు వంటి సాహితీ ప్రముఖుల ఉపన్యాసాలను ప్రసారం చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ స్టేజ్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నటించిన నాటికలు, అలానే గణేష్ పాత్ర, అతిలి కృష్ణారావు తదితరులు రాసిన నాటికలు ప్రసారమయ్యాయి. ఈ కేంద్రంలో వ్యవసాయ రంగ కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, బాలల కార్యక్రమాలు, సాహిత్య ఉపన్యాసాలు, యువవాణి ఆరోగ్య కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖచ్చితమైన సమాచారం అందజేయడంలో ఈ కేంద్రం ముందు వరుసలో ఉంటుంది. 2014 అక్టోబర్ 12 హుద్హుద్ తుఫాన్ ప్రళయ తాండవం చేసినప్పుడు ప్రసార మాధ్యమాలు అన్నీ కూడా మోగబోయినా ఈ కేంద్రం నిరంతరాయంగా ప్రసారాలను కొనసాగించింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంతో నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. నూలు పోగుల దృశ్య కావ్యంగా గుర్తింపు పొందిన పొందూరు సన్నకాది పరిశ్రమపై 2 సార్లు ప్రసంగించే అవకాశం లభించింది. దేశ భాషలందు తెలుగు లెస్స, కథా సామ్రాట్, ప్రపంచ పుస్తక దినోత్సవం వంటి అంశాలపై నేను చేసిన ప్రసంగాలను ఈ కేంద్రం ప్రసారం చేసింది. ఆకాశవాణి విశాఖపట్నం రేడియో కేంద్రం ప్రోత్సాహంతోనే నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓ మంచి రచయితగా గుర్తింపు పొందాను. ఈ 90 వసంతాల పండగ సందర్భంగా విశాఖ కేంద్రానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
1: తొంభై వసంతాల ఆకాశవాణి శ్రీ వాండ్రంగి కొండలరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆకాశవాణితో వారి అనుబంధ వాణి విన్నారు. విను వెంటనే కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం.

ఉదయ సమీరాలు. వినబోతున్న అంశం కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

పూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి నను.

అందరికి సాధువాదాలు. గత పక్షం ఇచ్చిన వర్ణనాంశానికి వచ్చిన పద్యాలని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య అవతరించండి. లయమున కాది దైవతము, లయమున కాది దైవతము, లచ్చిమ గంట తడిచ్చు సౌఖ్యము. లయమున కాది దైవతము, లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. లచ్చిమగండు లయమున కాది దైవతమా? అతడు సౌఖ్యాలిస్తాడు. మరొకసారి, లయమున కాది దైవతము, లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. ఇది వచ్చే పక్షానికి సమస్య. గత పక్షం ఇచ్చిన వర్ణనాంశం, గ్రీష్మం ఎండ యొక్క ప్రభావం అనండి, దాని ప్రసారం అనండి, ఏదైనప్పటికీ అది ఎలా ఉంటుంది, ఆ గ్రీష్మ తాపము, గ్రీష్మ తాపోపశమనము ఇత్యాది అంశాలు తీసుకుంటూ గ్రీష్మర్తు వర్ణన చేయవలసిందిగా కోరడం, శ్రోతలు అంత ఒక్కపోతలోనూ ఉక్కుపోతలాంటి పద్యాలు పంపించారు. గ్రీష్మం అనగానే శుకసప్తతి పద్యం గుర్తొస్తుంది. తురగాస్యోత్క్రమ క్రుద్ధవోద్గత మహాధూమాంబువాహంబు వేచరమాశాగతమైన గాలికెదురై సౌరోజ్వలస్యందనంబు రహిన్ గ్రాలన్ కుమారు గాలిపటముం బోలెన్ దివిన్మెల్లనై తిరుగంగాన్ ఇటులయ్యనాగదినముల్ దీర్ఘంబులయ్యన్ కడున్. సూర్యుడి రథాశ్వాలకు బెడదొచ్చింది. పడమటి దిక్కు నుంచి వేగంగా గాలి వస్తోంది. సూర్యరథం ఆ పడమటి గాలికి ఎదురై సాగుతోంది. ఎదురుగాలిలో ప్రయాణం వేగం అంత ఎక్కువగా ఉండదు కదా, దానికి తోడు పడమటి గాలి పొగమబ్బులను తీస్తుంది. వేసవి పడమటి కొండ అడవిలో కార్చిచ్చు రగులు కొందరు, దాని నుంచి వెలువడుతున్న ఓ మహాధూమం చిక్కని మబ్బుల్లాగా రథానికి ఎదురుస్తే ఆ పొగమబ్బులను భరించలేక సూర్య రథాశ్వాలు తమ ముఖాలు పక్కకి దిప్పుకున్నాయి, ముట్టెలు మళ్లించే. ఇలా గుర్రాల ముఖాలను పక్కకు మళ్లించే రీతిలో దావాగ్ని నుండి ఆవిర్భవించిన పొగలనే మబ్బులున్న పడమటి గాలికి ఎదురై భాసించడం వల్ల ఈ సూర్యస్యందనం గతి మందగించిందేమో. అంటే అంతలాగా ఉంది వేసవి తీవ్రత. ఇంత తీవ్రత గల వేసవి యొక్క ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుందండి? సూర్యుడి నుంచే వస్తుంది. కవి చమత్కార సత్కారం అక్కడుంది. మరి ఇక్కడే ఉంది పూరణకర్తలు ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా చేశారో విందాం. సినారా గారు ముమిడివరం నుండి, ఏ విధి తాళజాలుటయు వేసవి తాపము భూజనాళికిన్ త్రావిన నీరమంతయును ధారగ దేహము నుండి కారగన్ జీవము పోయినట్లగును జీవనయాత్ర ఫలింప సత్వరన్ రావే సువర్షధారల ధరంత నియింపగ గ్రీష్మమేఘగన్. ఎండాకాలానికి ఎండ్ ఈ కాలం అన్నట్టుగా ఎంత తొందరగా అవుతుందా అని వీరి మనోవాంఛ మనందరికీ. కానీ వేసవి తాపం ఉంటేనే వాన విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా వేడిని బట్టే కదా చలువ యొక్క మూల్యం మనకు తెలిసేది. అన్ని కాలాలు ఉండాలి, అకాలాలు ఉండకూడదు. ఋతువులన్నీ సక్రమంగా వస్తేనే ఆ ఫలసాయం, ఆ వ్యవసాయం మనకు సాయం. అనంతరం బండి ప్రసాదరావు గారు పొడగట్లపల్లి నుండి, అవనిని సూర్యకాంతి గదే అన్న ముసంగు సమస్త ప్రాణికిన్ పుడమికి సూర్యచంద్రులగబూరిను సంగును వెల్గు నీడలన్ గగనమునందు కార్ముయులు క్రంవెను వెన్ నెల విస్తరింపగ జలమును సంగు కార్ముయులు జారుకొనెన్ ఇకపైన.

తరువాత ఈమెయిళ్ల ద్వారా వచ్చిన పూరణలు. మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లె నుండి. తోరము మండె దిక్కులవి తొందరవేడిని మీటె వాయువుల్ సార విహీనమయ్య కన సస్యములందీతముల్ వారిని హస్తిజల్లు కొని పాదప ఛాయలు కేగిరి ప్రజల్ నారములింకె గ్రీష్మమున నజ్ఞముడే చెయ్యు పంచభాను. ఆకుల శాంతిభూషణ్ గారు వనపర్తి నుండి. ధరపై భానుడు నిప్పులన్ కురిసెడిన్ దారుణమై నేడు విట్కిరముల్ దప్పిని తాళలేక తనువుల్ ఖేదింపగాడెడిన్ చెరవుల్ నెర్రెలు వారని మనుజులున్ చిక్కెన్ గృహం వందునన్ తరిమెన్ గ్రీష్మము జీవకోటి నకటా తాపంబునున్ చిమ్ముచున్. వచ్చే పక్షానికి సమస్య. లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. ఆకుల శివరాజలింగం గారు వనపర్తి నుండి. చండార్కుండును మండిపోయ గగన్యంబునన్ గ్రీష్మమై ఎండెన్ బావులు చెర్బులున్ జలములే ఇంకన్ ప్రభూతమ్ముగా ఎండల్ మీరగ తల్లడిల్లెనకటాయి జంతువుల్ పక్షులున్ మెండున్ తాపము తాళలేక ప్రజగీమే వేడ పీతిల్లెరో. భైరవపట్ల శివరామ గారి కొకిరాపల్లి నుండి అనకాపల్లి జిల్లా. భానుని వేడి కింధరణి భగ్గున మండెను వేసవిన్గడున్ కానన కొండలంచగలు రక్కుచునుండెను తీవ్ర రూపమై ధేనువులార్తి నుంది నిలదీనత గ్రాసములేక ఎల్లెడన్ వానల గోరుచుండిరట వత్సరమంతయు సౌఖ్యముందగన్. దినవహి సత్యవతి గారి గుంటూరు నుండి. గ్రీష్మమే వచ్చను ఖేదమే తెచ్చెను ధృత్వరే మండెను దేహమే కాలెను తాపమే తగ్గక దాహమే తీరక వేగిరి మర్చులే వేసవి ఎండలో. బాగుంది. అప్పాజోష్యుల శ్రీనివాసరావు గారు బెథెస్దా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి. ఎండాకాలము తీక్షణం బగుచు పీడింపంగ భార్యంగనిన్ చెండాడే విధి రేణుకాపతియునె చందాంశుదిట్టుంగబో దండింపంగను వద్దనంచు రవిఛత్రం బున్మరా పాదుకల్ గుండాడాజమదగ్నికిచ్చెనట బాగుండేను గ్రీష్మంబుకున్. పద్మావతి లక్ష్మీ నరసింహ గారు బెంగళూరు నుండి. కాలములందు గ్రీష్మమున కంజుడునే నిలగుర్చు తాపమున్ వీలుగ వృక్షజాతులను వేగి రమిచ్చును పండ్లు వేలనన్ చాలనుకుండ బాలురును చక్కగా భక్షణ చేయు సందడే గోలగు వారి చేష్టలును గుర్రగు పెద్దల బాల్యమాతటిన్. గణవర్పు సూర్యనారాయణమూర్తి గారు కొల్లివలస నుండి. నాతిశయంబునన్ నదుల మారిత వారి నశించి కృంగ సంపాతర విప్రదీప్తులన వారిత వన్హి సమోష్ణ తప్త భూవాతకరంబు భూతముల పాయని తృష్ణ వహింపజేసి గ్రీష్మాతత చండ తీక్ష్ణతయు సంభ్రమొప్పగ పర్వెనంతటన్. డాక్టర్ హరిణి శ్రీధర్ గారు గురుగ్రామ్ హర్యానా. ఋతువునకున్న ధర్మమిది రోళ్లను సైతము చెండు రీతినిన్ రోహిణి కర్తే హితమును కోరి అగ్నిబలి హెచ్చగు నిత్యము తాపమీధరన్ అతిథిగ చేరి మోదమిడి ఆర్తిని తీర్చును వానదేవుడే హతమును చేసి తాపమును హాయిని గూర్చును మానవాళికిన్. కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం నుండి. మండెడు సూర్యగోళమది మాట్యను జీవుల సస్యజాలమున్ గుండెలు మండి మానవుల కుందరే గ్రీష్మపుతాపమందు వేయండి జలాశయములిల్లిన నెల్లెడలన్ గడు పోసి పోయడిన్ మెండగు దాహ తీవ్రతకు మేదినిలో జనులెల్ల మ్రగ్గరే. నాగదుర్గా మాధురి గారు భాగ్యనగరం నుండి. తాపమున భరించ ధరణి సైర్యము గూరెన్ దీపముగ వెలుంగురవిని ధీమతులైనన్ చూపగ తరమా కణుల జ్యోతిగనేడున్ పాపలకును వేడి మరి ప్రభంజనమాయన్. వచ్చే పక్షానికి సమస్య మరొకసారి. లయమునకాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యమున్. లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. ఈ వర్ణన నాగమంజరి గారు

శృంగవర పకోటి నుండి. ఎండబాబుల వెంబడించుకునెంత పరుబులు పెట్టినా మండు వేసవితాళ ఛాయను మర్రి నీడనిపించునా. కుండపోతల వానరాకడ కూర్మి హాయిని కూర్చగా బండరిచ్చెడి రోహిణీలను పలకరించక తప్పునా. బాగుంది. వేసవి ఏ గతిలో ఉన్నా వాన సద్గతిలో రావాలని చక్కటి ఛందంలో అందంగా అందించారు. ఎండలు ప్రబలంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయన్నది ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి సెంటర్ నుండి పంపించారు. అలసత్వం బది ఆవరించినది జీవాత్మావళిన్ వేడి గాలులచే కాయము శ్వేదబిందువులతో లోలోన నూష్మము పొంగైలతాంతాయుధు విల్లు జారిపడెను గ్రీష్మాతితాపంబునన్ నెలవిల్గంతయు ప్రేయసీ ప్రియులకు నిస్సారమయ్యన్ కదా. ఇంత ఎండలో ఇంత బాధలో లతాంతాయుధు విల్లు జారిపడెనో అని. ఆహా. కడయింటి కృష్ణమూర్తి గారు నెల్లూరు నుండి. గృక్కెడు నీటికై తరణి గృక్కలు మింగుచు నంగలార్చుచున్ మృక్కెను నేల తల్లిగని రోజులు పాదములంట నాత్తితో నక్కున నేల తల్లియును గారము తోడుత నారికేళమున్ మిక్కిలి ప్రేమ మీరగను మీదికి సాచుచు ద్రావు మంచనున్. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. చెండరుక్కుమయూకముల్బడి చౌణి వైబడి ధాటిగా బండలన్ బగులంగజేయుచు బాఘనమ్ముల ప్రేల్చగా కండలన్ కరిగించు రైతులు కష్టముల్పడుచుండగా పండుటాకుల వంటి వృద్ధులు పంచతన్గును చుండిరే. సత్యనారాయణ గారు బురిశెట్టి హైదరాబాద్. చిన్నవి అయ్య రాత్రుళ్ళ చిద్రముజేయుచు రాత్రి నిద్రలుత్పన్నములాయ గాట్పులు విభిన్నముజేయుచు జీవజాలముల్ పన్నములెండుచుండె మరి భానుని తాపమునోర్వలేకనే పన్నుగ రెండు మాసములు పట్టుగనింటిని వీడకుందుమే. కరువులో అధిక మాసం అంటే ఇదే. జ్యేష్టం కాష్టం అంటుంటే పైగా అధిక జ్యేష్టం కూడాను. సోమంచి పురుషోత్తం గారు. విరవిరమండు టెండలను వేసవి తీక్షణమెండు జేయగాధరణియు తాపముందెను గదా అవడగాట్పులు వీచె నెల్లెడన్ పరిహత ముందే లోకమున భాను నిధాటికి తాళలేకయున్ శరణము గోర జీవతతి శాంతిని చల్లని నీడ నిమ్మనెన్. సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల హైదరాబాద్ నుండి. కాలములందు చెప్పదగు కాలుని చూపుగ గ్రీష్పతి వ్రతన్ పూలును పూయుచుండగను పొందిక నాసికి నిచ్చు పండ్లనే బాలు రిబ్బునా అతటికి వచ్చియుడెండయు లెక్కజేయకే గోలగ పండ్లనే వదలకుండగ కోయుట చూడ ముచ్చటే. వచ్చే పక్షానికి సమస్య. లయమున కాది దైవతములచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. మహీధర శేషారత్నం గారు గుంటూరు నుండి. మండగ ఎండలే మహిని మత్తును జల్లుచు పూచె మల్లెలే పండెను మామిడుల్ రసన పాయని తీయని ధారలన్ వెసన్ పండగ చేసగాధరణి బాధలుయున్నను ఎండలెక్కువై మెండుగ వచ్చెనామనియు మేలపు కూతల కోయిలమ్మలే. వేసవి వేసవి అంటాం కానీ వేసవి చూపించే చవి అంతా ఇంత కాదు. మల్లెలు పూస్తాయి, మావిళ్ళు వస్తాయి, సంపెంగలు అరవిరుస్తాయి, విరబూస్తాయి. మరి పనస తొనలో, తాటి ముంజలో వీటన్నిటినీ కూడా మనం ఆనందిస్తాం. అవి ఇచ్చే వేసవిని బా అంటాం. వేసవిని అబ్బా అని విసుక్కోకుండా ఉంటే వీటన్నిటినీ ఆహా అని ఆస్వాదించొద్దు. మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. నిండుగా ఎండలే నిలచి నేలలు చిట్టెను గాలి వేడిగిన్ మొండిగ చెట్లు ఏ బ్రతుగ మొక్కలు వాడెను నీరు లేకయే మండడి వేసవియుసగు మామిడి మల్లెలు పెర్మితో ఇలన్ పెండిలి పేరటాదులకు పెట్టిన కాలము గ్రీష్మమే కదా. కృష్ణాత్రేయ గారు పాతూరి. మానసముల్ ప్రమోదమున మానితమయ్యను చిత్రమందునన్ పూనిక గొన్న చందమున భోరున వచ్చెను గ్రీష్మెంతయున్ ఆనిక నెమ్మదిన్ జనులనాది కొనంగ తలంపు మానితాపాణిల నిర్దయాత్మకుడు పానుడు నిల్చెను జృంభణంబుతోన్. శ్రీమతి శ్రీపాదలక్ష్మీ సూర్యకాంతం తణుకు నుండి. భానుని చండతాపమున ప్రాణులు మిక్కిలి కేదముందగన్ కానలు అంతరించి భుపి కాకలు హెచ్చెను గ్రీష్మమంతటన్ మానితమైన మామిడియు మాధురినిచ్చెను మంజులమ్ముగా దీనత బాపగన్ తెలియదీర్చెను గ్రీష్మము వింత శోభలన్. ఈశ్వరీ గోపాలరావు గారు సింగరాయకొండ నుండి. బొత్తుగా చింత నిప్పులను బోలి రగుల్కొను చుండెనయ్యని కత్తుల వంటివే కిరణ కాంతులు మైపై కృచ్చమూర్ఛతో బిత్తరవోభగానుడువ బిట్టుగా మాటలు రావును.

తమయ్యన సుంత దయసేయుము చల్లదనంబు భాస్కరా. వివి కామేశ్వర్ గారు వెలగలేరు, పద్యంతో వెలగగలరు. వేసవి ఎందునన్ సెగలు వేడిమి పెంచుచు చంపు చుండగన్ పూసిన పూలు కాయలను ముందుగానేయవి వాడిపోయనే బాసలు చేసి మానవుడు వాసురతాపము తీర్చదల్చగా వాసమునందునన్ హరిత పాదపవించుట పాడి ఏ కదా. వెంకటరాజారావు గారు లక్కాకుల నెల్లు నుండి. మే నెలలోని ఎండలకు మేదినిలో బ్రతుకెల్ల దుర్భరంబై నడు వంగపారే వెరపయ్యడు డెబ్బది దాటనట్టి మా మేనులు స్వస్థతలు తొరగే మీదటనిట్లగునోయనన్ కడున్ దీనత నిట్లు భానుని పదే పదే శాంతపడంగ వేడెదన్. కే ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. వడగాట్పుల్గల చీరగట్టుకొని గర్వం బందు దుమ్మేదినున్ వడిగా వెళ్ళుచు స్వేద బిందువులనే భాగ్యంబుగా త్రాగుచున్ సుడిగాలందు విహార యాత్ర జనుచున్ శోభించు గ్రీష్మం బిలన్ నడయాడున్ గదమండు టెండలకు సన్మానించగా మల్లియల్. చంద్రకళ యలమర్తి విజయవాడ. వేసవే వచ్చనే వేదనే ఇచ్చనే రాశిలా నిప్పులే రాల్చుతూయుండునే దోషమే వచ్చిన ద్రోణిగా మారునే ఈసునే తలుచుకో ఇంటనే ఉండిపో. అంటే బయటికి వెళ్ళొద్దని ప్రభుత్వం వారు, వాతావరణ కేంద్రం వారు కూడా హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆ నీడ పట్టును ఉండండి, కొంపలు మునిగిపోతున్నట్టుగా వెళ్ళిపోవద్దు అని. ఎంతో అవసరమైతే తప్ప. వచ్చే పక్షానికి సమస్య. లయమునగా ఆదిదైవతము లచ్చి మగండతడిచ్చు సౌఖ్యములు. రాముడుకు వెంకటేశ్వర శర్మ గారు భాగ్యనగరం. పగలె

அகுனே வர்ணன விருத்தமிட்டி தயினன் ஆச்சரியமையினுண்டகா. ఆకొండి విశ్వనాథశాస్త్రి గారి పిఠాపురం కాకినాడ జిల్లా. పరగతరాతలంబనెడు భాండమునందు మహోష్ణరాశినిన్ పరిచిన భంగి గ్రీష్మది భారముగాగ గృహంబు వీడకన్ పరమ విరక్తి భావమది పాదుకొనంగ ద్విపాదులందరున్ వరమిడ మేఘనాధునిక ప్రార్థన చేసిరి భక్తి పొంగగన్. ఆకొండి లక్ష్మీకుమారి గారి పిఠాపురం. చల్లని గాలునే కరువు ఛత్రపు చాజి జిజసేదీర్చు మేనెల్లను, మేనెల కాదు మేనెల్లను స్వేదబిందువులు ఎక్కడ చూచిన వేడిగాట్పులున్ కల్లును గ్రోలు వారులును కావగ శీతల యంత్ర తావులన్ అల్లన జేరి గ్రీష్మమున హాయిని పొందిడి వారే చూడగన్. తూలూరు శేషశాస్త్రి గారు హైదరాబాద్. వేడి మిమిక్కుటంబగును వీచుచు గట్పుల గూబ గుయ్యనున్ నీడకు జేరు నెల్లరున్ నెత్తికి సూర్యుడు వచ్చి చేరగన్ బీడగు పంట భూములును బీటలు వారును చెరువులన్నీయున్ తోడగు కార్తె రోహిణియు దుస్థితి పెంచగ గ్రీష్మమందునన్. వచ్చే పక్షానికి సమస్య. లయమున కాని లయమున కాది దైవతము లచిమగండ తడిచ్చు సౌఖ్యముల్. సూర్యదేవ రవికుమార్ గారు లక్ష్మీపురం గుంటూరు. ఏసి ఖర్చు భరించలేక సముద్ర తీరానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ ఏసి ఖర్చు నాశించదు సముద్రం. కానీ మామూలుగా మనం పెట్టుకుంటే ఏసి ఖర్చు భరించలేక పెరటిన్ వృక్షంబులున్ లేక యావాసం బంతయు కాంక్రీటే ఎగుట కొంపన్ వీడిపోలేక యజ్ఞాసారంబున సాగు గ్రీష్మరవి తీవ్రాంశు ప్రభావంబునన్ గాసిల్లెన్ సగటు ప్రజాళి తమకే గచ్చంతరంబున్ వినా. లక్ష్మీ శాస్త్రి గారు కాజులూరు నుండి. లక్ష్మణ శాస్త్రి గారు. నూతులు చేలు చెరువులును నురుడ చూపుచు బీటవారగా శీతలవాయు వీచిగల జృంభణమంతయులేక మేది నిన్ భీతిలు ప్రాణికోటి రవి భీకర తాపము తాళల్లేమి నిన్ చూతఫలాల మాధురిని జుర్రెడు రెల్లరు గ్రీష్మమందునన్. చూతఫలాల మాధురిని జుర్రడం అది అంటే ఊరికే టంకని అలా అలా కాకుండా జుర్రడం అన్నది ఒక కళ.

ములక్కాళ్ళు, టెంకలు అనే టెంకాయలు కాదు. కాబట్టి ఈ గ్రీష్మతాపాన్ని కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా నుండి చెబుతున్నారు. కొట్టగా ఎండ గ్రీష్మమును కోపమునందును నీటి ఆవిరులు గుట్టుగా మేఘమాలికల గూడును చేర్చు సంచరించ కన్ పట్టగ గాలి దిట్టగనే బాధగానే ఎడ్వగ వర్షధార ఆకట్టుకొనంగా భూతలము కన్పడు వెలుగుల కాంతివంతమయ్యి. గురిగ వెంకటేశ్వర్లు గారు, గుండ్లకుంట కడప జిల్లా. ఇంటను ఉక్కబోత బయటండ ప్రచండ తచండు తుండగన్ యొంటిని స్వేదమే యుపికి యుప్పెనయ్యి ప్రవహించుచుండగన్ మంటను రేపుచుండె బతిమాలి దశీత సమీరమున్ వెసన్ మింటను వేల్పులారకరి మేఘములన్ గురిపించి కావరే. రామబ్రహ్మం గారు, పెనుగొండ, బెంగుళూరు. నకనకలాడ వేడిమికి నారకబాధల రుచ్చదాతయ్యి ప్రకటితమైన జోద్యముఖ బల్మి నిగాంచుచు గ్రీష్మతాపమే ప్రకృతికి గీడు సల్పిన ప్రభావము శాపమునై బయల్పడెన్ వికృతపు చేష్టలన్ వృక్షములిమ్ముగ పెంపు సేయరే. శ్రీమతి ద్వివేదుల శేషు, కత్తిపూడి, కాకినాడ జిల్లా.

కినారకబాధలరుచ్చదాతయై ప్రకటితమైన జ్యోజ్యముఖబల్మి నిగాంచుచు గ్రీష్మతాపమే ప్రకృతికి గీడు సల్పిన ప్రభావము శాపమునై బయల్పడెన్ వికృతపు చేష్టలన్ వృక్షములిమ్ముగపింపు సేయరే. శ్రీమతి ద్వివేదుల శేషు కత్తిపూడి కాకినాడ జిల్లా. దినములు దీర్ఘమాయనది తీరిన యౌవన కాంతి చేత చేరే నవవధూకణంబులిదరిచ్చి నవమన్మథతాపమార్పగన్ తనువున చందనంబులదన్ జతగానికి గ్రీష్మవేళలనోహో చనువును చూప చెంపలను జారెడు ఘర్మము హాయినిచ్చెడిన్. వేసవి తాపానికి ఓర్వలేక చందనం రాసుకుంటే ఆ చందనం మీద చెమట చిరుచుక్కలుగా పడితే ఈ చిరుచుక్కల చెమట ఆ చందనపు తావి రెండు కలగలిసి అలవోకగా వచ్చే ఆ సమీరం అంటే చిరుగాలి తెమ్మెర కమ్మకమ్మగా సోకుతూ ఉంటే ఆహా వేసంకాలం కూడా బాగుంటుంది కదా నవవధువు పరంగా చెప్పారు. పరిమళం కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి. దుష్కరప్రాస తాక్ష్మాభామిని తాపమోర్వగనులేకన్ తామర సాక్షునున్ లక్ష్మీనాథుని వక్షభాగమున శోభిల్లన్ హరి శౌరినన్ లక్ష్మీదేవి యటుల్ కృపన్ గును నీ సల్లాప ముంచంగదే సూక్ష్మంబైచన గ్రీష్మతాప ఎసగన్ నీ స్తోత్రమున్ చేతున్యనెన్. ఓహో క్ష్మకారం మధ్యలో కూడా క్ష్మకారాలు పెట్టి అసలే గ్రీష్మం దానికి తోడు క్ష్మకార ప్రాస. రాకుమార గోదావరి ఖని అల్లకల్లోలమై చలగునగ్నిశిఖల తలపోసి పల్లియ పట్టణాల్ చుడిని పడిపోవుచు సగలనుమిసే మల్లెల మందారములను మనికి తడబడవాడిపోయే కలరీడౌ గ్రీష్మనుని కైతలబడి సన్నగిల్లే. మాచవూరు శ్రీధర్రావు గారు హైదరాబాద్. వేడిగాలులు సోకి మేనుల వృద్ధులన్పసి వారిపై నేడు రేపుల సైపజాలని నిర్జలీకరణమ్ముతో దాడి చేయగరుప్పు శర్కర ద్రావణమ్మును ద్రావుచుండి డీహైడ్రేషన్ నివారించుకోవడానికి మంచి చిట్కా చెప్పారు. వాడబారక నీరు గ్రోలుచు స్వాస్థ్యమందగ మేలగున్. జమ్ము రామునాయుడు గారు ఆంజనేయపురం. గ్రీష్మమిచ్చడి సూర్యతాపపు కేళి మల్లెల సౌరభా లూష్మమందున చూత కేకిలు నించెను జరదెందమున్ సుష్మమాయను కోకిలమ్ముల సోకు కూతలు వీనులన్ భీష్మపట్టును వీడవోలెను పెక్కు సేదము తప్పగన్. సింహాద్రివాణి విజయవాడ. ఎండయమిండుగా చలగి ఏకము చేయుచు నింగి నేలలన్ దండిగ వీచుచున్ ఎగయు దాఘము తీరదు వేడిగాలులే మిండగు నీటి వాగులును మేదిని నిండును జాడలేకనే బండలు కూడా ముక్కలగు భానుని వేడికి రోహిణందునన్. వచ్చే పక్షానికి సమస్య. లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. చూపుచు నెండ తీవ్రతను చుర్రని మార్చుచు మానవాళినే రేపుచు మేని మంటలను గ్రీష్మపు తాపము పెంపుజేయుచున్ వేపుచు నెల్లవారలను విధులలోనికి రకజేయుచున్ మాపున పంచిపెట్టునది మల్లెల తావుల నింపుగూర్చుచున్. వేపుచు నెల్లవారలను మామూలు ఋతువుల్లో ఫ్రైడే అంటే ఒక శుక్రవారం ఒకరోజే, కానీ వేసంకాలంలో ఎవ్రీడే ఫ్రైడే అంటే వేచుతూనే ఉంటుంది ఎండ. చావలి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం. ధగధగ సూర్యదేవుని రథమ్ము పధాన కరమ్ము తొక్కగన్ భగభగ వేడి కమ్మెను విభాకర ధాటికి భూమి మొత్తమున్ వగవగ జీవులన్నిట జవమ్ము కృషించి జలమ్ము లింకెని జగమున కాలధర్మము నిజంబు భరించక తప్పదింకలే. నడిమింటి మార్కండేశ్వర గారు విశాఖపట్నం. వేసవికాలమందు ప్రజ వేడిమికెంతరె మగ్గిపోదురే భాసుడు ప్రజ్వరిల్లగను వాజముకెద్దడి వచ్చు మీరగన్ గాసులు చేసు గొందురిల కమ్మటి చల్లని చల్లనమ్ముచున్ వాసము చేయ కష్టమగు భారిక గ్రాసము తక్కువైనచో. వచ్చే పక్షానికి సమస్య. లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. వడ్లమాన మురళీమోహన ఎర్రగొండపాలెం మార్కాపురం జిల్లా. మండుచు భగ్గు భగ్గుమని మంటలు రేపుచు భానుడుగ్రతం తాండవమాడుచుండగను తాపము పెంచుచు భూతలమ్ముపై నెండలు పెచ్చరిల్లె భరియించుట సాధ్యమ జీవకోటికిన్ గుండెయలావిరై భయము గొల్పుచునుండెను గ్రీష్మమక్కట. విశాఖపట్నం నుంచి భాను. తాపము హెచ్చినంతనిక త్రాగుటకైన వారి లుప్తమై కాపురముండలేరు ప్రజగ్రాసము భూరిగ నష్టమైన చో దాపుకు చేరవచ్చునట తప్త పురుగ్మతలాకృతుల్ సదాశేమము ఛత్ర ఛాయలకు చేరువనుండిన సజ్జనాళికిన్. వేగర సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. తరువుల వ్రాలు పత్రముల తాపము జూలు విధాన సూత్రమై సరణిగ పల్లవించచని సౌరుగవచ్చు వసంతమందునన్ హరుసము గుర్చుచున్ సెలవలందు విహారములన్యక్రీడలన్ వరముగ గ్రీష్మకాలమున ప్రవర్తిలు బ
బంధుగణంబుతోడుగా.

పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. జీవజాతులన్ని కడకు చీమలైన నీడలు చేవతరిగి పోపు నన్న చింత కలిగియుండులే, నా వచలనమాగిపోవ నరుడు బ్రతుకుటెట్టులో, కావగాను రావ నీవు కరుణతోడ వరుణుడ. గ్రీష్మ ప్రసక్తి నుండి వరుణ ప్రశస్తితో కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం విన్నారు. వచ్చే పక్షానికి సమస్య, లయమున కాదిదైవతము లచ్చి మగండతడిచ్చు సౌఖ్యముల్. లయమున కాదిదైవతము లచ్చి మగండతడిచ్చు సౌఖ్యముల్. లయమున కాదిదైవతము లచ్చి మగండతడిచ్చు సౌఖ్యముల్. ఎప్పట్లా పంపించండి మీ పూరణలు. చిరునామా కవన విజయం సమస్యాపూరణం, కేంద్ర సంచాలకులు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 5300003. పరవస్తు ప్రతిపత్తి ధుర్యమగుణైశ్వర్యంబు పంచాదశాక్షర సంసిద్ధ సమస్త రచనా సంవ్యాప్తినుద్దీప్తమై పరగం కల్పలతా సమృద్ధి జగుచున్ ప్రజ్ఞా విశేషాక్షులన్ కరుణం బ్రోచు సవిత్రివాణి త్రిజగత్ కళ్యాణి ప్రార్థించదన్. వాణిస్తుతితో వచ్చే వారం మీ పూరణలు యథాప్రకారం అలా పంపిస్తూనే ఉండండి. అలా 2 వారాలొక్కరోజు అంటే వచ్చే పక్షం నాటికి మీ పూరణలన్నీ కూడా సంపూర్ణంగా మాకు అందడం. మళ్ళీ వచ్చే పక్షం కవన విజయ కార్యక్రమంలో కలుసుకునే వరకు నమస్కృతులతో స్వస్తి. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఉదయ సమీరలు విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి. భాగ్యరేఖ చిత్రం నుండి పి సుశీల గానం.

0: severe heat wave. Bhopal, Indore and 16 other districts are under yellow alert. Yesterday, the temperature crossed 44 degrees Celsius in 10 cities. Nugaon in Chhatarpur district was the hottest place in the state. The mercury touched 46.8 degrees there. The biggest worry is that Nautapa has not even begun yet. Nautapa starts on May 25th and lasts for 9 days. The Met Department says the heat will remain at its peak till May 31st. Abhinav Goyal, Akashvani, Bhopal.
1: In IPL cricket, Sunrisers Hyderabad, SRH, defeated Royal Challengers Bengaluru, RCB, by 55 runs in Hyderabad last night, chasing a massive target of 256 runs. Set by SRH, RCB could manage to score 200 runs for 4 wickets in 20 overs. Rajat Patidar was the top scorer with 56 runs. For Hyderabad, Ishan Malinga claimed 2 wickets. Earlier opting to bat first, SRH posted 255 for 4 in their stipulated 20 overs. Ishan Kishan was the top scorer with unbeaten 79 runs and so he was named player of the match. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Sunil. The Asian Age leads with the headline, India-Cyprus Inc. six-packs boost trade security ties. The Reserve Bank of India Central Board has approved a record surplus transfer of 2.86 lakh crore rupees to the government for financial year 26, reports the Economic Times. In its editorial piece titled Sheep Within Meat, a new axis in the making, the Pioneer argues that the recent summit between Xi Jinping and Vladimir Putin signals a deepening China-Russia alignment with potentially major consequences for the global order. The piece suggests that Beijing and Moscow are moving beyond symbolism and toward a more coordinated challenge to American influence. It concludes that the emergence of such an axis may become one of the defining geopolitical development of our time. And finally, in a bold push to boost biodiversity and climate resilience, the Andhra Pradesh Forest Department has launched preparations to produce 25 million seed balls in June during the monsoon season, writes the Statesman. And with that, it's back to you, Sunil.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden 4-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha today. Indian Army Officer Major Abhilasha Barak honored with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani Annamaya Jilla Samachara Lekha Vintaru Rachana Sri N. Sudarshan Reddy.
4: Mantrula Paryatanalu, Collector Samikshalu, Gruhanirmana Rangamlo, జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినివా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,368 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

0: చెప్పారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ, మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ స్వచ్ఛ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని, వైద్య ఆరోగ్య మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామున ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. హైదరాబాద్ గాయక సోదరుడు శ్రీయుతుడు డి శేషాచారి, డి రాఘవాచారి గారిల గాత్ర ఇవ్వడం. వయలిన్ శ్రీ పేరి శ్రీరామమూర్తి. మార్దంగికులు వెల్లూర్ శ్రీ రామభద్రన్. ఘటం శ్రీ ఎస్ కార్తిక్. కార్యక్రమంలో తొలిగా జగన్మోహిని రాగంలో త్యాగరాజస్వామి వారి రచన శోభిల్లు సప్తస్వర తాళం రూపకం.

క్షమించాలి. మీరు వింటున్నారు ముఖారి రాగంలో త్యాగరాజస్వామి వారి రచన సరసీ రుహ ఆదితాళం. వినండి.

మీరు విన్నారు ముఖారి రాగంలో సరసీరు త్యాగరాజస్వామి వారి రచన ఆదితాళం, వినబోతున్నది జగన్మోహిని రాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యం శోభిల్లు సప్తస్వర రూపకతాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు హైదరాబాద్ గాయక సోదరుడు శ్రీయుతులు డి శేషాచారి డి రాఘవాచారి గారి గాత్ర యుగణం విన్నారు. వయలిన్ శ్రీ పేరి శ్రీరామమూర్తి, వెల్లూరు శ్రీ రామభద్రన్ గారు మృదంగం, ఘటం శ్రీ ఎస్ కార్తిక్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో కావలసిన గీతాలని కోరుకునే అంశం. డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, ఇంకొకటి 2727288, జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరు, ఏ పాట కోరుతున్నారో విందాం. హలో
1: హలో శర్మ గారు,
0: నమస్కారం అండి.
1: నేను ఎన్ఏడి నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను. నాకు కోకిలమ్మలో కొమ్మ మీద కోయిలమ్మ ఆ పాట కావాలి సార్.
0: కోకిలమ్మ,
1: కోకిలమ్మ
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఎన్ఏడి నుంచి.
0: తప్పకుండా వినండి.

0: హలో.
1: హలో హలో సార్ శర్మ గారు నమస్తే అండి.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు అన్నమయ్య అండి, పాలకొండ మండలం.
0: చెప్పండి, ఏ సినిమాలోంచి ఏం పాట కావాలి?
1: మాకు పుణ్యభూమి, మాకు మేజిక్ చంద్రకాంత్ నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి,
0: మిగతాది మనం పాట విందాం.
1: నన్ను కన్న నా దేశం నమో నమామి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: పాటల పల్లకి
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం. మీ పేరు?
1: విజయనగరం జిల్లా కర్ల మండలం ఆనంద్ మిసాల అప్పలనాయుడు సార్.
0: మిసాల అప్పలనాయుడు గారు.
1: అయ్యా
0: చెప్పండి.
1: పండంటి కాపులో ఏ మధ్య గడ్డలో దినము.
0: తప్పకుండానండి, వినండి.

0: హలో,
1: హలో.
0: పాటల పల్లకి.
1: హా సార్, నమస్తే సార్.
0: నమస్కారం, చెప్పండి.
1: బత్తిని రవికుమార్ సార్.
0: రవికుమార్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: మేము వజ్రం కొత్తూరు శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాం సార్. పులి బెబ్బులి చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: సరే, ఏం పాట?
1: పరిమళించు

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి వీధి.
0: చెప్పండి.
1: పెద్ద మనుషులు చిత్తాల నుంచి నందామయ్య గురువు నందామయ్య.
0: సరే, వినండి.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288. జత చేయవలసిన కోడ్ 0891. ఈ రెండు నెంబర్లో దేనికైనా ఫోన్ చేసి మీకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. పాటల పల్లకి

0: హలో పాటల పల్లకి,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం. చెప్పండి, ఏ సినిమా?
1: సార్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి సార్, బాగున్నారు సార్?
0: చెప్పండి.
1: సార్ నా దేశం సినిమాలో ప్రేమకు పేరంటం అనే పాట కావాలి సార్.
0: నా దేశంలో ఆ పాట
1: ఉంది సార్, ప్రేమకు పేరంటం అనే పాట ఉందా సార్?
0: అంటే సినిమాలో ఆ పాట ఉంది, కానీ మన దగ్గర మరొక సినిమా ఏమైనా కోరుకోకూడదు.
1: ఇంకొక సినిమా అయితే ఉండాలి సార్, సినిమాలో దండిగా.
0: చెప్పండి చెప్పండి, ఇంకో ఇంకో సినిమా ఏదైనా, మరో సినిమా.
1: కొండవీటి సింహం సార్.
0: కొండవీటి సింహం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎన్టీ రామారావు, చిత్తూరు నుంచి సార్.
0: చిత్తూరు నుంచి. మీ పేరు?
1: నరేంద్ర రెడ్డి.
0: నరేంద్ర గారు, కొండవీటి సింహంలో మీకు ఏం పాట కావాలి?
1: బంగినపల్లి మామిడి పండు సార్.
0: మామిడి పళ్ళ కాలం కదా, మంచి పాట అడిగారు.
1: అవును,
0: సమయానికి తప్పకుండా వినండి మీరు అడిగిన పాట.
1: ధన్యవాదాలు సార్.
0: శుభం.

0: హలో,
1: చెప్పండి సార్, ఇంకేసి ఉందా?
0: చెప్పండి.
1: కొండపూడి దొంగ సినిమా నుంచి ఈ పాట, జీవితమే ఒక ఆట సాహసమే ఓ పాట.
0: మీ పేరు ఏమిట?
1: ఏంటి సార్
0: మీ పేరు?
1: నా పేరు రమేష్ సార్.
0: ఎక్కడి నుంచి
1: సార్? నేను తెలంగాణ నుంచి, ఇక్కడ నిర్మల్ సార్.

0: హలో,
1: హలో,
0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవు.
1: రామిలాడండి. నాకే
0: ఏ సినిమా అండి?
1: నేను నా దేశం పవిత్ర భారతదేశం.
0: సినిమా పేరు చెప్పండి.
1: సినిమా పేరు అమెరికా అబ్బాయి నుంచి ఏ దేశం ఏగినా
0: మీరు నేను నా దేశం అన్నారు.
1: అదే పాట లేదంటాను సినిమా
0: కాదు,
1: పేరు.
0: సినిమా పేరు చెప్పేస్తే పాట తీద్దాం.
1: అమెరికా అబ్బాయి నుంచి
0: మా సినిమా మార్చారా?
1: సినిమా అమ్మ
0: అమెరికా అబ్బాయి. అమెరికా అబ్బాయి నుంచి ఏం పాట కావాలి?
1: ఏ దేశం ఏగిన
0: మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాజం నుంచి
0: రాజం నుంచి. మీ పేరు?
1: పేరు రామినాడు.
0: తప్పకుండా రామినాయుడు గారు, వినండి.
1: మంచి

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో,
1: హలో సార్,
0: నమస్కారం అండి. మీ పేరు
1: ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు, చెప్పండి.
1: మాకు ఈ పాట కావాలండి.
0: ఏం పాట?
1: కడవి తూకెళ్ళింది కన్ని పిల్ల, అది కనపడితే చాలు.
0: చాలు.
1: శ్రీకాకుళం నుంచి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఇది
0: మీ పేరు మీ పేరు మీ పేరు
1: పేరు ఆనంద్, జిల్లా శ్రీకాకుళం అండి.
0: సరే.

పాటల పల్లకి ఫోని లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. మరిన్ని పాటలు ఈ పల్లకిలో 10:15 సమయం 10:00 వస్తుంది. వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
2: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective.

0: effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We're also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
1: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్ అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్ధం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మోజ్ జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way.
1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
3: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
1: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని

0: కాన్యూనిస్ దైరాల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసామ్ బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్లోని హెల్సింగ్బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: భారత్ ఆర్ నార్డిక్ సంబంధో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే హమ్ ఐస్లాండ్ కి జియో థర్మల్ ఆర్ ఫిషరీస్, నార్వే కి బ్లూ ఇకనామీ ఆర్ ఆర్కిటిక్ ఆర్ సభీ నార్డిక్ దేశో కి మెరిటైమ్ ఆర్ సెన్సిటివిటీ మే ఎక్స్పర్టీజ్ కో సస్టైనబిలిటీ కి ఎక్స్పర్టీజ్ కో భారత్ కే స్కేల్ కే సాథ్ జోడ్కర్ పూరే విశ్వ కే లియే ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
2: టాపిక్స్ ఆన్ ది ఇంటర్నేషనల్ అజెండా, ఐ థింక్ దిస్ మీటింగ్ ఇస్ వి రియల్లీ నీడ్.
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు

0: సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, మరొకటి 2727288. శ్రోతలు జత చేయవలసిన ఫోన్ నెంబర్ 0891. పాటల పల్లకి సినిమా పాటల కార్యక్రమం ఫోన్ ఇన్ లైవ్. హలో హలో

ఫోన్ఇన్ లైవ్ కార్యక్రమం పాటల పల్లకి స్వాగతం. శ్రోతలు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లో దేనికైనా తమకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు.

0: హలో,
1: హలో
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సార్, రేడియో రావట్లేదు సార్.
0: మీ పేరు ఈ మాట మీకు వినపడుతుంది?
1: హలో,
0: చెప్పండి.
1: రేడియోలు రావట్లేదు సార్. ప్రకాశం సార్, సుజాత నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా?
1: శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమా నుంచి. ఒక పిలుపులో పిలిస్తే పలుకుతా ఒక పాట కావాలి సార్.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: మాకు అమ్మమాట చిత్రం నుంచి పాట కావాలండి.
0: తప్పకుండా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తామర్లకోట నుంచి వీరభద్రరావు అండి.
0: వీరభద్రరావు గారు, ఏ పాట కావాలి? అమ్మ మాట నుంచి మీకు కావలసిన పాట.
1: మాయదారి చిన్నోడు అండి.

0: పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ చలనచిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం. సంగీత రూపకం రెండవ భాగం, రచన డాక్టర్ వింజమూరి శివరామారావు గారు, శ్రీ తిరుపతి రామానుజసూరి గారి సంగీతం. మధుదయం సంగీత రూపకం రెండవ భాగం.
1: పగ వల్ల పగ రేగుతుందని భారతంలో ఏనాడో చెప్పిన మాట నిజం. ఒకరికొకరు చేయూత నిచ్చుకుంటూ నడిస్తే అందరూ పైకి వస్తారు.
2: విన్నావా అన్నయ్య?
3: నువ్వు వినలేదా చెల్లమ్మ?
1: అదిగో అదిగో, అదే కూడదంటారు. మీరిద్దరూ తోబుట్టూలు, ఒక్క మాటగా ఒక్క బాటలో నిలబడినప్పుడే బాగుపడతారు. పండగ పూట ఇది నేర్చుకుండర్రా.

0: రాంబాబు, రాంబాబు.
1: ఎవరు? ఓహో, వెంకన్న గారా? రండి రండి.
0: అంతా బాగున్నారా రాంబాబు?
1: మీ దయ వల్ల అంతా బాగానే ఉన్నాం.
0: నా దయ ఉంది రాంబాబు, అంతా దేవుడి దయ. ఏం సీతమ్మ, పండక్కి కొత్త చీర కొనుక్కున్నావా?
1: నానా గొడవ చేసి కొనిపించుకుందండి. మగాళ్ళు పడే పాటలు ఆ ఆడవాళ్ళకి ఏం తెలుస్తాయి? 100 రూపాయల అప్పు కోసం 10 ఇళ్ళు తిరగవలసి వచ్చింది.
0: ఏం పేదలు పలుస్తావయ్యా, మళ్ళీ పెద్ద జీతగాడివి.
1: అయితేనే రోజురోజుకి పెరిగే బజారు ధరలో
0: ఎప్పటికప్పుడు కరువు బత్తం పెరగడం లేదు.
2: ఏం పెరగటమో, ఉద్యోగస్తుల ఇబ్బందులు మాత్రం తరగటం లేదు వెంకన్న గారు. వ్యాపారం, వ్యవసాయం ఈ రోజుల్లో ఇవి రెండే. జేబులు నిండుతాయి, గాదులు నిండుతాయి.
0: దేనికైనా శ్రమకి తగ్గ ఫలితం అనుకో. ఒక్కటి మాత్రం చెప్పగలను సీతమ్మ, వ్యవసాయం వలన ఇహము పరము రెండూ దక్కుతాయి. ఎంత శ్రమ పడినా బాధ అనిపించదు.
2: వెంకన్న గారు, పంటలు పండించే పద్ధతులు చాలా మారాయని, కొత్త పద్ధతుల వలన ఫలసాయం ఎక్కువ అవుతుందని అందరూ అంటున్నారు కదా, అది నిజమేనంటారా?
0: నిజమేనమ్మా, నేను చిన్నప్పటి నుంచి నాగలు పట్టినవాడినే. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి కానీ
1: ఎరువులు విత్తనాలు మంచి మంచివి చాలా కొత్త రకాలు వచ్చాయిగా.
0: అవి రాబట్టే మీకు మాకు కూడా కరువు రాకుండా పండిస్తున్నాం.

0: కబుర్లో పడి కూర్చుండిపోయాను. చేలోకి వెళ్ళి పండగ పూట ఆ తల్లికో దండం పెట్టుకు రావాలి. వస్తాను.
1: మంచిది వెంకన్న గారు.
2: ఏమండి, వెంకన్న గారు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా?
1: కుదరక ఏమవుతుందో, పాతికి వేలైనా పారేయగలడు. బంగారం పండించే రైతు అతనికి.
3: రమ్యతరము దుర్మతి వత్సరమునందు కర్షకులు

0: వాణి వాణి,
1: ఏం డాడీ
0: ఏం చేస్తున్నావమ్మా?
1: పిక్చర్కి బయలుదేరబోతున్నాను డాడీ.
0: ఇప్పుడా ఆయన గారు వస్తూ ఉంటే?
1: ఆయన గారంటే
0: ఆనంద్. ఆనంద్ అమ్మా, ఈరోజు మంచిది.
1: దేనికి?
0: ముహూర్తం పెట్టించుకుందికి.
1: డాడీ, నేను ఆనందని పెళ్లి చేసుకోను.
0: అదేమిటమ్మా, అతను నీకు నచ్చాడన్నా? మాట్లాడమే. రెండేళ్లు వెతికి వెతికి నీకు తగినవాడని తెలుసుకున్నాకే ఈ సంబంధం నిశ్చయించాను వాణి. మంచి చదువు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులు, సంప్రదాయం అన్నీ ఉన్నాయని ఈ పెళ్లి కొడుకు నేరాను.
1: ఏమైనా నేను ఆయన్ని పెళ్లి చేసుకోను.
0: కారణం? అమ్మా, నా దగ్గర దాచకుండా నిజం చెప్పు. ఇంకెవరినైనా చేసుకోవాలని ఉందా?
1: అటువంటిదేమి లేదు డాడీ.
0: మరైతే ఆనందని పెళ్ళాడడానికి అభ్యంతరం ఏమిటి?
1: డబ్బిచ్చి మొగుణ్ణి కొనుక్కోవడానికి నేను ఒప్పుకోను.
0: అదా, కట్నం ఇవ్వద్దంటావా?
1: వద్దని కాదు డాడీ, కూడదని.
0: వెర్రి తల్లివి, కట్నాలు ఇవ్వకూడదని పట్టుపట్టి కూర్చుంటే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా?
1: కాకపోతే పోని.
0: ఏమిటన్నావు, పెళ్లి లేకుండా ఇలాగే ఉండిపోతావా?
1: ఎందుకు ఉండిపోతాను? కట్నాలను కాకుండా హృదయాన్ని కోరే సంస్కారాలు ఉండకపోరు. అటువంటి ఆదర్శ జీవిని నేనే కోరి వరిస్తాను.
0: అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడుంటారు తల్లి?
2: నమస్కారం వెంకన్న గారు.
0: ఓ ఆనంద్, వచ్చావా? రా బాబు, ఇలా కూర్చో. ఇంకా రాలేదేమా అనుకుంటున్నాను.
2: రావడం ఆలస్యమైంది, క్షమించాలి.
0: ఏం పర్వాలేదు బాబు, పండగ పూట నువ్వు మా ఇంటికి రావడమే పదిపేరు. అమ్మా వాణి, ఆనందకి కాఫీ టిఫిన్?
2: ఆహా, ఇప్పుడేం తీసుకోలేనండి.
0: అవును, మీ నాన్నగారు ఏది?
2: ఆయన రారండి. నా పెళ్ళిని గురించి ఆయన ఏమీ కలుగు చేసుకోనని ఖచ్చితంగా చెప్పారు.
0: అదేమిటి బాబు, ప్రొద్దున నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మామూలుగా సరదాగా మాట్లాడారు.
2: ఆ తరువాత మే ఇద్దరం మాట్లాడుకున్నాం. వెంకన్న గారు, పెళ్లి కట్నం 25,000 ఇవ్వడానికి మీరు, తీసుకోవటానికి మా నాన్నగారు ఒప్పుకున్నారటగా?
0: అవును బాబు, బేరం లేకుండా ఒప్పుకున్నాం.
2: పెద్దలు, మీరేం ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను.
0: ఆనంద్, పోనీ ఎంతకైతే ఒప్పుకుంటావు బాబు?
1: డాడీ.
2: వెంకన్న గారు, అసలు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను.
1: మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదు. కారణం చెప్పమంటారా? కట్నాల కోసం పాకులాడేవారిని ఆత్మగౌరవం కలవాళ్ళు ఎవరూ పెళ్లి చేసుకోరు.
2: వెరీ గుడ్. అలాగే ఎంత కట్నమైనా ఇస్తామని దేవులాడేవారిని ఆత్మాభిమానం కలవారెవ్వరూ పెళ్లి చేసుకోరు. అనురాగంతో వరించిన భార్యకు భర్తగా జీవిస్తాను గాని కట్నాల డబ్బుకి అమ్ముడుపోలేను.
1: వెరీ గుడ్. ఈ మాటలే ఇంతకు ముందే మా డాడీతో చెప్పాను.
0: ఏమిటి, మీరిద్దరూ కూడబరుక్కుని ఎలా అంటున్నారా?
2: నేను చేసుకున్న నిర్ణయం మీతో చెప్తున్నాను. పెళ్లి కాకపోయినా సరే కట్నం మాత్రం తీసుకోను.
1: నేను చేసుకున్న నిర్ణయం కూడా సరిగ్గా అదే.
0: చాలా బాగుంది. పిల్లాడేమో కట్నం తీసుకోనంటాడు, ఆడపిల్లేమో కట్నం ఇవ్వద్దంటుంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోమన్నారు?
2: ఎందుకో, వాణిని అడగండి.
1: ఆనందనే ముందుగా అడగండి.
0: నేను అడగవద్దు, మీరు చెప్పవద్దు. ఇద్దరూ పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి, తీయని పాయసం పట్టుకొని వస్తాను.

0: ಈ ದುರ್ಮತಿ ನಾಮ ಸಂವತ್ಸರಮುನ ಮಂತ್ರಿಯೂ ಸೇನಾಧಿಪತಿಯೂ ಮೇಘಾಧಿಪತಿಯೂ ಚಂದ್ರುಡೇಕಾನ ಸುವೃಷ್ಟಿ ಕಲಿಗಿ ಸಮಸ್ತ ಸಸ್ಯಮುಲು ಸಮೃದ್ಧಿಗಾ ಫಲಿಂಸುನು ಕ್ಷೇಮ ಲಾಭಮುಲು ಆಯುರ ಆರೋಗ್ಯಮುಲು ಗಲಿಗಿ ಚೋರಾದಿ ಭಯಮುಲೇಕ ಪ್ರಜರು ಸುಖವಂತುಲಗುದುರು.
1: అయ్యా, నాది అశ్వనీ నక్షత్రం. ఈ ఏడాది ఎలా ఉంటుంది?
0: అశ్వనీ నక్షత్రం భేషుగ్గా ఉంటుంది వెంకన్న. అర్ధలాభం
2: బాబు, నాది వృశ్చిక రాశి, ఆదాయం వేయాలి చెప్తారా?
0: చెప్తానమ్మా. ఈ సంవత్సరం ఖర్చేనమ్మా. ఆదాయం 2, వ్యయం 14.
3: నాది కుంభరాశి అండి.
0: కుంభరాశి ఆదాయం 8 వ్యయం 14.
4: మకర రాశి వారికి?
0: మకర రాశి వారికి ఖర్చు ఎక్కువేనమ్మా బాపా.
3: రాజపూజ్యావమానాలు కర్కాటక రాశి చూడండి.
0: రాజపూజ్యావమానాలు కర్కాటక రాశి. రాజపూజ్యం 7, అవమానం 3. బాగుంటుంది.
2: భరణి నక్షత్రం కందాయ ఫలం చెప్తారా?
0: 3, 2, 4 మొత్తం 9 బేసి సంఖ్య. మరోజత బంగారు గాజులు చేయించుకుంటావు తల్లి.
2: ఆనంద్, పంచాంగ శ్రవణం వినడానికి చాలా సరదాగా ఉంటుంది కదూ.
5: సరదాగా ఉంటుంది కనుకనే సంవత్సరాది వినోదాల్లో ముందుగా చెప్పుకోదగింది పంచాంగ శ్రవణం.
0: సర్వే

సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వరి. ఇందులో తల్లి శ్రీమతి సిహెచ్ జానకి, వాణి శ్రీమతి చలసాని జయప్రద, సీత శ్రీమతి డి విజయలక్ష్మి, గిరిజ కుమారి పివికే పద్మ, ప్రకాశం శ్రీ ఆంధ్ర శివరామలింగస్వామి, రాము శ్రీ ఎంఎస్ ప్రకాశరావు, వెంకన్న శ్రీ నక్కా వెంకట్రావు, ఆనంద్ శ్రీ పిఎల్ నారాయణరావు, కవి వికాస, గాయనీ గాయకులు శ్రీమతి పి ఉమారాణి, కుమారి మండపాక శారద, కుమారి చదలవాడ కుసుమకుమారి, శ్రీయుతులు కె వెంకటేశ్వరరావు, బి వేణుగోపాలరావు, నిష్టల సూర్యప్రకాశరావు. వాద్య కళాకారులు వయలిన్ శ్రీయుతులు యువటూరి విజయేశ్వరరావు, కొమాండూరి కృష్ణమాచారి, ఎన్సి శ్రీనివాస అయ్యంగార్. వీణ శ్రీ కె రంగనాథం, శ్రీమతి టి పద్మిని, శ్రీమతి పి పద్మావతి పరమహంస. వేణువు శ్రీ పిఎంకె నవీన్ కుమార్. తబలా శ్రీ బి మూర్తి. గిటార్ శ్రీ కె శివరాం. రిథిమ్స్ శ్రీ

0: ఎల్ నారాయణరావు, కవి వికాస, గాయనీ గాయకులు శ్రీమతి పి ఉమారాణి, కుమారి మండపాక శారద, కుమారి చదలవాడ కుసుమకుమారి, శ్రీయుతులు కె వెంకటేశ్వరరావు, బి వేణుగోపాలరావు, నిష్టల సూర్యప్రకాశరావు. వాద్య కళాకారులు వయలిన్ శ్రీయుతులు యువటూరి విజయేశ్వరరావు, కొమాండూరి కృష్ణమాచారి, ఎన్సి శ్రీనివాస అయ్యంగార్. వీణ శ్రీ కె రంగనాథం, శ్రీమతి టి పద్మిని, శ్రీమతి పి పద్మావతి పరమహంస. వేణువు శ్రీ పిఎంకే నవీన్ కుమార్. తబలా శ్రీ బి మూర్తి. గిటార్ శ్రీ కె శివరాం. రిథిమ్స్ శ్రీ ఎంవిఎస్ఎన్ రామారావు. పద్యపఠనం శ్రీ ఎంవి రమణమూర్తి. నిర్వహణ శ్రీ ఏవి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ వింజుమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

పంతులమ్మ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మాధురిమ పాత సినిమా పాటలు వింటారు.

ఎస్ రాజేశ్వరరావు సంగీతంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ చక్రవర్తి సంగీత చిత్రం నుండి, సాహిత్యం ఆరుద్ర.

ఆరాధన చిత్రం నుండి మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు, సాహిత్యం దాసరథి.

మీరు ఇంతవరకు మాధురి మా పాత సినిమా పాటలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో రోజ్గార్ మేళాలో భాగంగా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, వింటారు మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి.

1:30 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్లే సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 2727288. విశాఖేతరులైతే 0891 2727244 2727288 అని ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: public that there is no overall shortage of petrol and diesel in the country. In a statement, the oil marketing company said that the current situation being witnessed at certain retail outlets is highly localized and temporary in nature, arising due to local demand-supply imbalances and redistribution of sales patterns in select areas. The oil company clarified that such instances are limited to a very small number of retail outlets out of its extensive network of more than 42,000 retail outlets nationwide. In IPL cricket, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow this evening. The match will start at 7:30 p.m. Last night, Sunrisers Hyderabad defeated Royal Challengers Bengaluru by 55 runs in Hyderabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి సినిమా పాటలు వింటారు.
2: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12 గంటలకు. సమర్పిస్తున్న వారు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి.

ఆడవారి మాటలకు అర్థాలే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు మధు మంజరి సినిమా పాటలు విన్నారు.

ఇదే ప్రసారంలో 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ అరికరేవుల సీతాపతిరావు గానం వింటారు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, తబలా శ్రీ ఆర్ బి ధనుంజయ్.

0: 1:30 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా? ఫోన్లో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 2727288. విశాఖేతరులైతే 0891 2727244 2727288 అని ఫోన్ చేయాల్సి ఉంటుంది. రెండు గంటల 30 నిమిషాలకు సైనిక్ మాధురి హిందీ సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
2: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं. जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గర్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
3: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు కానీ, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు కానీ, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్

శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో ఆ మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం

0: కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో అరకురేవుల సీతాపతిరావు గానం వింటారు. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ముందుగా వినండి గాలిపూల పరాగము, రచన శ్రీ జి శేషాంద్ర శర్మ.

మీరు ఇంతవరకు శ్రీ అరికరీవుల సీతాపతి గానం విన్నారు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, తబలా శ్రీ బి ధనుంజయ్. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు ఇంతవరకు శ్రీ అరికరీవుల సీతాపతి గానం విన్నారు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, తబలా శ్రీ బి ధనుంజయ్. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు.

తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు.

ఇదే ప్రసారంలో 1 గంట 30 నిమిషాలకు మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇళ్ల సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 2727244. విశాఖేతరులు అయితే 0891 జత చేసి 2727244 అలాగే 2727288 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వమే భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తక్నీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా సామాన్యులు ప్రయాణించే రైల్వే

0: స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు.
1: విశాఖపట్నంలో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజుగారు 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
1: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
4: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక 4 రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికితీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక 4 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని

పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇదే ప్రసారంలో 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్న సినిమా పాటలు వింటారు. రెండు గంటల 30 సైనిక్ మాధురి హిందీ సినిమా పాటలు వినవచ్చు. రెండో ప్రసారంలో సాయంత్రం 5 యువవాణి యువజనుల కార్యక్రమం. ఐదు 5:30 మా పదం మీ భావం అంశంతో కూడిన సినిమా పాటలు వినవచ్చు. అలాగే 6 సమాచార వాణి. ఆరు 6:30 సాయం సమీరం, ఇందులో స్వతంత్రత సంగ్రామ్ మెయిన్ హిందీ గీతం కా ప్రభావ్ గుంజన్ హిందీ సంచిక కార్యక్రమంలో వింటారు శ్రీమతి కె శేషాంజలి గారి ప్రసంగం. అనంతరం ఫిట్నెస్ మంత్ర, ఇంకా వికాసంలో డిజిటల్ ఇండియా గురించి తెలుసుకుంటారు. అనంతరం 90 ఆకాశవాణి ఆకాశవాణి శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి అనుభవం గురించి తెలుసుకుంటారు. ఏడు 7:15 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి చెబుతారు. ఏడు 7:15 పల్లెసీమల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి బి మౌనిక గారి ప్రసంగం, ఇంకా జానపద గీతం. అనంతరం వ్యవసాయ సమాచారంలో పచ్చరొట్టె ఆకుల ఎరువుల ఉపయోగాల గురించి తెలుసుకుంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, విశాఖేతరులు అయితే 0891272744, అలాగే 2727288 అనే నంబర్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకే, మీ
1: నా
0: పేరు?
1: పేరు సత్యవాడ సూర్యకుమార్ అండి.
0: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిన్నవాళ్ళ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే.
1: సీతమ్మ తల్లికి సీమంతమమ్మ అనే పాట చిన్ననాటి స్నేహితుల్లోది, నా కోసం వినిపించరా?
0: తప్పకుండా, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో,
1: హాయ్ అండి.
0: హాయ్ హాయ్ అమ్మా, నీ పేరు చెప్పు తల్లి.
1: అనకాపల్లి జిల్లా మనగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు
0: బాగున్నావా?
1: నిరీష.
0: బాగున్నావా?
1: బాగున్నానండి.
0: సరే, ఏ సినిమాలో పాట కావాలి?
1: సై సినిమాలోది నల్లా నల్లాని కల్లా అనే సాంగ్ అండి.
0: ఓకే, నువ్వు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, బాగున్నారా?
0: మేము బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీ పేరు చెప్పండి.
0: నా పేరు తెలిసల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
0: బడిపంతుల సినిమాలో అది బూచాడమ్మ బూచాడే బుల్లిపెట్టలో ఉన్నాడు.
1: తప్పకుండానండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: శుభ మధ్యాహ్నం మేడం గారు.
0: మీకు కూడా శుభ మధ్యాహ్నం.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నగర్ నుంచి బాలభవన్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: బంగారు కళ్ళలో నీ కన్నులలో నే చూసానులే, అది నా రూపం. ఆ పాట ఏంటి మేడం గారు?
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు దేవి. దేవి ఫ్రమ్ శ్రీకాకుళం.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: వంశీ మూవీలో కోయిలమ్మ పాడుతున్నది సాంగ్ కావాలి.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇళ్ళ సినిమా పాటలు విన్నారు. ఈనాటి మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ నరేష్ మాగో విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi distributes over 51,000 appointment letters to new recruits in various government departments, says India is

హిమాలయాల కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 11 మిల్లీమీటర్లు. వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులుగాను ఉరుములతో కూడిన జల్లులు గాని పడే అవకాశం కలదు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. ఆంధ్ర తీర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 2 రోజుల వరకు వాతావరణ వివరాలు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన తీర ప్రాంతాలలో మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు వాతావరణ సూచన. దక్షిణ బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలలో తమిళనాడు తీరాన తీరం వెంబడి అలాగే అండమాన్ సముద్రంపై బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఇంకా నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సైనిక్ మాధురి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 12 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండో ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై సాయంత్ర ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇవన్నీ కాదండి. ఎందుకంటే చాలా డబ్బు ఉన్నా ప్రశాంతత లేని వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాగే పెద్ద ఉద్యోగం ఉన్నా నవ్వు మరచిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే సక్సెస్ అనేది బయట ప్రపంచానికి కనిపించేది కాదు, దానిని మనం కొలిచేది కాదు. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక పాట వినేద్దామా మరి?

యువవాణి యూజర్ల కార్యక్రమం. ఈనాటి యువవాణి యూజర్ల కార్యక్రమంలో మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం అంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకునేదే. అదేంటనుకుంటున్నారా? గెస్ చేయండి చూద్దాం. అదేంటంటే సక్సెస్. యువతలో ఎక్కువగా వినిపించే పదం సక్సెస్. సక్సెస్కి అసలైంది ఏంటి, ప్రూఫ్ ఏంటి, అసలు ఇది సాధించమనడానికి దానికి ఏదైనా కొలమానం ఉందా అంటే, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సక్సెస్ అంటే నిజంగా ఏంటి అని మనం చిన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు క్లాస్లో ఫస్ట్ రావడమే సక్సెస్ అనుకునేవాళ్ళం. కొంచెం పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు, అదే మన జీవితంలో సాధించే సక్సెస్ అనుకొని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొంతమందికి పెద్ద ఇల్లు కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, ఇంకా పేరు సంపాదించుకోవాలని, అలాగే బోలెడంత డబ్బు సంపాదిస్తే అదే మన జీవితంలో సక్సెస్ అని, అదే విజయానికి గుర్తు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా అంతేనంటారా? సక్సెస్ అంటే డబ్బు సంపాదన, లేకపోతే ఇల్లు కొనుక్కోవడమా, లేకపోతే కారు కొనుక్కోవడమా?

మరి ఒక మంచి డ్యూయెట్ అయితే డ్యూయెట్ సినిమా నుంచి విన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట డ్యూయెట్ చిత్రంలోనిది. మరి మనం సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ అనేది ఎవరో ఒకళ్ళు కొలిచేది కాదు, అలాగే బయట ప్రపంచం దృష్టిలో మనం సక్సెస్ సాధించామని అనుకుంటే అది నిజం ఎంత మాత్రమూ కాదు. మరి ఏంటి సక్సెస్ అని అంటే మన మనస్సు ఫీల్ అయ్యేది. ఉదయం లేచినప్పుడు నేను చేస్తున్న పని నాకెంతో ఇష్టం అనిపిస్తే అది సక్సెస్. తల్లిదండ్రులు మన వల్ల సంతోషంగా ఉంటే అది కూడా సక్సెసే. ఎంత ఓటమి వచ్చినా మళ్ళీ లేచి ప్రయత్నించే ధైర్యం ఉంటే అదే పెద్ద విజయం. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, మనం నిత్యం ఎవరెవరో లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు కనిపిస్తారు. అప్పుడు మన ప్రయాణం స్లోగా ఉందేమో అని మనకు మనకే అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, కంపారిజన్ అనేది హ్యాపీనెస్కి బిగ్గెస్ట్ ఎనిమీ. మన కథ, మన టైం, మన గమ్యం అన్నీ వేరు. అది ఎవరితోనూ పోల్చుకోవడానికి సరిపోదు. అందుకే ఇతరుల విజయాన్ని చూసి మనకి మనం ఎప్పుడూ విలువ తగ్గించుకోకూడదు. ఎందుకంటే మనసుకు నచ్చిన జీవితాన్ని మనల్ని మనం కోల్పోకుండా జీవించగలడం అనేదే నిజమైన సక్సెస్. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకొక చిత్రగీతం విందాం.

జల్సా చిత్రం నుండి బాబా సెహగల్ బృందం పాడిన పాట విన్నారు. మరి మనం సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సక్సెస్ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేది, సక్సెస్ వైపుగా మనల్ని నడిపించేది అతని ఆలోచనలే. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఉన్నతంగా ఆలోచించండి, సాకారం చేసుకోండి అనే మాట చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనసులో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటేనే వాటిని సాధించడానికి మనం ప్రయత్నం అంటూ చేస్తాం కదా. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. చిన్నగా ఆలోచించే వ్యక్తి చిన్న విజయాలతోనే సంతృప్తి చెందుతాడు. కానీ పెద్దగా ఆలోచించే వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. అతను ఎప్పుడు ముందుకు సాగాలని కోరుకుంటాడు. అతని ఆలోచనలు అతనికి ప్రేరణగా మారి కష్టపడే శక్తిని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు కూడా

సమానమైన ఆలోచనల వల్లే పెరుగుతాయి. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులందరూ తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే ఉంటారు. అయినప్పటికీ తమ ఆలోచనలను వారు ఏనాడు విడిచిపెట్టరు. అదే పట్టుదల చివరి వరకు వారికి విజయాన్ని అందిస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు చిత్రగీతం విందాం.

జయం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట విన్నాం. మరి నిరాశలో కొంతమంది మునిగి తేలుతూ ఉంటారు. వాళ్లకు మేమేమీ సాధించలేము, ఎప్పటికీ సాధించలేమేమో, ఇలాగే ఉండిపోతామేమో అనే ఆత్మనూన్యత భావం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని అది ఎంతగానో దెబ్బతీస్తుంది. మరి ఇలాంటి నిరాశలో ఉన్న వ్యక్తిని ఆశావాదపు అంచుల దాకా తీసుకెళ్లేది ప్రేరణ. అవరోధాల దారులను అధిగమింపచేస్తుంది ఈ ప్రేరణ. లక్ష్యం వైపు నడిపిస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే అవసరమైన చోట ప్రేరణ ప్రాధాన్యత గుర్తించాలి. కొందరికి వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ప్రేరణిస్తే, కొందరికి మహనీయుల జీవిత చరిత్రలు ప్రేరణిస్తాయి. ఇలా ఏదో ఒక అంశం, ఏదో ఒక పుస్తకం ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుంది. ఆ ప్రేరణే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది. ఒక పుస్తకం చదివి వదిలేస్తే ఫలితం ఏమాత్రం ఉండదు. అందులో మనల్ని ప్రేరేపించే విషయం ఏదైనా ఉందేమో అని ఒకసారి ఆలోచిస్తే దానివలన ఓ కొత్త ఆలోచన రావచ్చు, కొత్త అవకాశం లభించవచ్చు, సరికొత్త ప్రణాళిక రూపొందించవచ్చు. కొంతమంది ఒక సినిమా చూస్తారు, కాసేపు రిలాక్స్ అవ్వడానికి మాత్రమే అనుకుంటారు, కానీ అది సరిపోదు. అక్కడ మనకు ప్రేరణ ఇచ్చే అంశమో, సన్నివేశమో, సందర్భమో ఏదైనా ఉండవచ్చు. దాన్ని బట్టి ఆలోచిస్తే మనకు మరికొన్ని ఆలోచనలు తట్టవచ్చు. కాబట్టి మనం ఆ దిశలో ఆలోచించగలగాలి. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

0: పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఘర్షణ చిత్రం నుండి కేకే సుచిత్ర పాడిన పాట విన్నారు. ఇక చివరిగా మనకు నచ్చిన జీవితాన్ని మనల్ని మనం కోల్పోకుండా జీవించగలగడం అదే అసలైన సక్సెస్ అని మనం గ్రహించాలి. సో ఫ్రెండ్స్, సక్సెస్ అంటే కేవలం డెస్టినేషన్ మాత్రమే కాదు, మన ప్రయాణాన్ని ప్రేమించడం కూడా. ఈ చిన్న థాట్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఈరోజు యువవాణి యోజనల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం దేవత. ఆల్రెడీ దేవత అనే పదం మీద చాలామంది మంచిగా కవితలు రాసి పంపించేశారు. ఇంకా ఎవరైనా పంపించాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 6304767436కి పంపించేసేయండి. మరి ముందుగా ఎవరు కవితను పంపించారో చూసేద్దాం. దేవత అంటే గ్రామ గ్రామానికి ఒక గ్రామదేవత వెలిసి ఉండడం మనం చూస్తున్నాను. ఇలా గ్రామదేవతలు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం వారి వారి సాంప్రదాయమును తూచా తప్పకుండా ఉత్సవం జరుపుకునే ఆయా గ్రామదేవతల పండుగలు ఉత్తరాంధ్ర విజయనగరం కల్పవల్లి శ్రీ పేడితలమ్మ గ్రామదేవత జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుగును. ఈ ఉత్సవంలో ముఖ్యంగా సిరిమానోత్సవం వేడుక గొప్ప వేడుక అని అంటే అతిశయోక్తి. గోపి గారు విశాఖపట్నం నుంచి పంపించారు. అండ్ అలానే ఇంకొక కవిత చదువుదాం. దేవత అంటే గుడిలో అమ్మవారిగా ఉంటూ కరుణతో కరుణించి ఆశీర్వాదాలు అనుగ్రహించే అమ్మవారు. ఒక దేవత ఒక గృహిణిగా ఇంటిలో కాలు పెట్టి నిరంతరం భర్త కోసం పిల్లల కోసం తపనపడి నిరంతరం తపించే ఇల్లాలు ఒక దేవత. తనలోని రక్తాన్ని పంచి కని పెంచి కనిపించిన ప్రతిసారి పిల్లల సంతోషాన్ని ఆనందాన్ని కోరుకునే

అమ్మ ఒక దేవత. అన్నలోని సమభాగం రక్తాన్ని పంచుకొని కలకాలం తోడుగా నిలిచే ఒక చెల్లి కూడా ఒక దేవత. మంగళపాలెం నుండి కొండ యువశంకర్, తెనుగు తల్లి రూపా గంగరాజు ఈ మంచి కవితను పంపించారు. అండ్ చాలా బాగా రాశారండి, థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. కంటికి కనిపించిన దేవత అంటే అమ్మ, ఎంతటి కష్టం వచ్చినా దానిని సరిదిద్ది పిల్లలని ఇంటిని సక్రమంగా నడిపించే దేవత. అమ్మగానే మనకు కనిపిస్తుంది. కనిపించిన దేవతామూర్తులు మనం పూజించి మనకు కావలసిన అవసరాలు తీర్చమని దేవతలకు మొక్కుతాం. ఆపద ఉన్న సమయంలో ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళని దేవతలు అంటారు. సృష్టికి మూలమైన ప్రకృతిని దేవతగా చూస్తారు. కంటికి రెప్పల మనల్ని కాపాడే దేవత ఎవరో కాదు, అక్షరాల అమ్మే అమ్మే దేవత. వెంకటలక్ష్మి గారు అక్కిరెడ్డిపాలెం విశాఖ డైరీ నుంచి పంపించారు ఈ కవితని. అండ్ చాలా బాగా రాశారు వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే పంపిస్తూ ఉండండి. ఇంకా మరిన్ని లిజనర్స్ పంపిన కవితల్ని చదివేద్దాం. ఇప్పుడు మీకోసం బయ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్.

ఎస్ ఫ్రెండ్స్, మరి మా పదం మీ భావంలో తర్వాత కవిత మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. దేవతల్లో స్త్రీ రూపంలో ఉన్నవారిని దేవత అంటారు, పురుష రూపంలో ఉన్నవారిని దేవుడు అంటారు. అంతేకాదు, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. నిజమే కదండి? అండ్ నెక్స్ట్ కవిత చదువుదా. దేవత దేవతలు మన కాలేజ్ దేవతలు, ఆకాశవాణి రేడియో ఆర్జే దేవుళ్ళు. దేవతలు అమ్మలా పూజించే దేవతలు, తల్లిదండ్రులను చూసిన కూతుర్లు కూడా. దేవతలే అమ్మలాంటి భార్య కూడా. దేవత నమ్మి ప్రాణం పెట్టే దేవతలు, మరి అందరూ దేవతలందరికీ. దేవతల దీవెన నాపై ఎప్పుడు అమ్మ రూపంలో భార్య రూపంలో నాకు ఉంటాయి. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారండి. అండ్ తర్వాత కవిత చదువుదాం. గుడిలో ఉంటుంది దేవత, అది ప్రతి కుటుంబంలో వెలుస్తుంది. దేవత కూతురిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా ప్రతి కుటుంబంలో ఉంటుంది. దేవత అర్థం చేసుకుంటే దేవత అర్థం కాక, అర్థం చేసుకుంటే దేవత, అర్థం కాకపోతే దెయ్యం. ఇది జనాలకి నా తరపున అర్థం చేసుకుంటూ ఎవరిస్తారని గొల్లపాలెం నుంచి నూకల్ల కొండబాబు గారు పంపించారు. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కవిత చదువుదాం. నా కంటికి వెలుగు దేవత, నా ప్రతి అడుగుకి గమ్యం దేవత. గుడిలో కొలవైన శిల కాదు, నా గుండె గూటిల నిలిచిన రూపం. అలసిపోని త్యాగానికి అర్థం అమ్మ, నా ఇంట నడియాడే సాక్షాత్తు దేవత. బీశెట్టి సుమలత గంగాధర్ గారు పంపించారు. ఇంకా మరిన్ని కవితలు చదువుదాం. మరి అంతకన్నా ముందు మీకోసం పోటుగాడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాల్ని. అండ్ ఇప్పుడైతే దేవతా మూవీ నుంచి కార్తిక్ గారు పాడిన ఈ పాట మీకోసం పోటుగాడు మూవీ నుంచి.

ఎన్మాపదం మీ భావంలో తర్వాత కవిత కూడా చదివేద్దాం. ఎద్దుమల్లరం నుంచి దేవనూరి వీరయ్య గారు పంపించారు. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. దేవతామూర్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతి కథలు అత్యంత ప్రాముఖ్యమైనవి. సృష్టి శిథిలయలకు ప్రతీకలుగా నిలిచే ఈ దేవతామూర్తుల కథలను తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. తర్వాత చదువుదాం. దేవతలా దిగివచ్చిన నువ్వు నీది, దిగులైన హృదయానికి దీపం నిది. మాటల్లో మాధుర్యం, చూపుల్లో చందమామ, నీ సాన్నిధ్యం ఉంటే జీవితం సుగంధమయం. పూలవాన కురిపించే పరిమళం నీవే, ప్రతి కలలో మెరిసే వెలుగు నీవే. అమ్మతనం కలిసిన ఆప్యాయ హృదయం, అందుకే నిన్ను అంటారు దేవత అని జగమంతా. కన్నీటి క్షణాల్లో ధైర్యం నింపే నీడవు, కష్టాల మార్గంలో వెలుగు దీపవు. మనసుకు మమతగా చేరిన ప్రతి రూపం దేవత అనే పేరుకే నిజమైన అర్థం. కుమార్ చంద్రిక రామ్ చరణ్ బుచ్చిరాజుపాలెం ఎన్ఏడి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత చదువుదాం. ప్రతి ప్రాణి జీవితంలో జీవిత దేవాలయంలో అమ్మ ఆదిదేవత, భార్య భర్తకు మంచి దేవత. డాక్టర్ రామగూడు వెంకటేశ్వర శర్మ, నాగమణి లాస్య, సమీర, కార్తీక్ నిత్య హైదరాబాద్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత చదివేద్దాం. అదృశ్యమైన సృష్టికర్తగా భక్తుల గుండెల్లో కొలువైన గ్రామదేవత, కంటికి కనిపించని ఒక అద్భుతం దేవత, సృష్టిని నడిపించే మహాశక్తి రూపం, మంచి మనుషుల అంతరంగంలో వెలిగే దీపం, కష్టాల కడలిలో నడిపించే నౌక ధైర్యం. రాతి విగ్రహంలో ఉన్నది గ్రామదేవత. నువ్వు చూసే కరుణలోనే కలదు ఆత్మ. ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే, నిరుపేద కన్నీటిని ప్రేమతో తుడిస్తే అక్కడే కనిపిస్తుంది ఆ దేవత ప్రత్యక్షంగా. సత్యనారాయణమూర్తి అండ్ వాళ్ళ ఫ్యామిలీ పంపించారు సుందరపల్లి నుండి. అండ్ అలానే నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. జన్మనిస్తూ తను పునర్జన్మనిస్తూ ప్రేగును తెంచి ప్రాణం పోసిన అమ్మ కన్నా ఉండేనా దేవత? తరం మారినట్టు వదినగా మారిన, ఆయాగా అవతరించిన, మాతృత్వం పంచిన ఎందరో యశో

కథలు దేవతలే సుమా. మరి ఈ మంచి కవితను పంపించింది వీరేంద్ర, వైజాగ్ నుంచి పంపించారు. మరి ఇంకా మా పదం మీ భావంలో మరిన్ని కవితలు చదివేద్దాం. ఇప్పుడు మీకోసమైతే అల్లరి నరేష్ గారు నటించిన నేను చిత్రం నుండి యువన్ శంకర్ రాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇంతవరకు మీరు మా పదం మీ భావం కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ప్రసార ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం, ఈ అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం, ఇంకా పచ్చి రొట్ట ఆకుల ఎరువులు ఉపయోగాలు గురించి వ్యవసాయ సమాచారంలో కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 ఈరోజు ఉదయం గంభీరం గ్రామంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వాల్తేర్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళాపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 7:45 నిర్వహణ శ్రీ కె రమేష్ బాబు, సాంకేతిక సహకారం శ్రీ ఎం నాగేశ్వరరావు. సాహస విదధీత న క్రియాం అవివేక పరమాపదాం పదం, ఈ అంశంపై ప్రొఫెసర్ కె ఏడుకొండల గారి సంస్కృత ప్రసంగం వింటారు. 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:15 స్పాట్.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునసేరి సిపి మాధవన్ నంబూద్రి గారి కర్ణాటక సంగీతం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 81%. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 69%. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో?
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.
2: హారే రుచులని అనుకు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామస్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

0: ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్లు, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024

0: వరకు అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్ లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
1: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో MSME గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార్ ప్రశాసనేన ఘోషితం యత్ ఆగామిషు 5 వర్షేషు రాజ్యే 1,00,000 శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ ఇత్తనేన్ ద్వాదశీ కక్షాయాః వార్షిక పరీక్షాయాః ఉత్తర పుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్తుం ఆవేదనస్య అంతిమా తిథి 1 దివస పర్యంతం వర్ధిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా అమెరికా దేశస్య విదేశ మంత్రి మార్కో రూబియో చో భారత అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సంధిం సుదృఢయితుం చర్చాం కృతవంతౌ. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఎబోలా సంక్రమణస్య బుంది బుగ్గ్యు ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రీయస్తరే ఉచ్చతః అతీవ ఉచ్చస్తరే వర్ధితం. అపి చ IPL 20 ప్రతి 20 క్రికెట్ క్రీడా స్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్య లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నియుక్తిపత్రాణి ప్రదత్తాని. ఏతత్ ఆజీవికా మేళకం సంపూర్ణే దేశే 47 విభిన్న స్థానేషు ఆయోజితః ఆసీత్. సంపూర్ణదేశాత్ చైనితః ఏతే నూతన కర్మచారిణః రైల్ మంత్రాలయే, గృహమంత్రాలయే, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయే, ఉచ్చశిక్షా విభాగే చ ఇత్యాదిషు విభిన్న మంత్రాలయేషు విభాగేషు చ స్వసేవాః ప్రదాస్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ప్రశాసనిక నియుక్తయః నాగరికాణాం జీవనం శ్రేష్టతరం సులభతరం చ కర్తుం మహత్వపూర్ణం సాధనం అస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ రాష్ట్రేణ స్వీయ కర్మయోగీషు విశ్వాసః ప్రదర్శితః అస్తి. అధునా తేషాం దాయిత్వం అస్తి యత్ తే స్వీయయా నిష్ఠయా సదాచారేణ దైనిక కార్యేణ చ తస్య విశ్వాసస్య మానం రక్షేయుః.
3: కర్మయోగి ప్రారంభ జసే మాడ్యూల్ సే ఆప్కో అప్ని జిమ్మేదారియా సమజ్నే మే బహుత్ సహూలియత్ హోగి. మేరా ఆప్సే ఆగ్రహ హై ఇస్కా జ్యాదా సే జ్యాదా లాభ్ ఉఠాయే. ఆజ్ భారత్ కా యువా దునియా కే హర్ క్షేత్ర మే అప్ని పహచాన్ బనా రహా హై.

0: अनेकप्रयत्नानां कारणेन जालपुटस्य कार्ये व्यवधानम् उत्पन्नम्। अतः एषः निर्णयः स्वीकृतः। CBSE इत्यनेन सूचितं यत् छात्राः स्वस्य उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्य अङ्कानां सत्यापनस्य अथवा पुनर्मूल्याङ्कनस्य अग्रिमचरणाय आवेदनं कर्तुं द्विदिनात्मकं समयं प्राप्स्यन्ति। सहैव अभ्यर्थिनः विस्तारितसमयसीमायाः सम्यक् उपयोगं कृत्वा प्रक्रियां सम्पूर्णां कुर्वन्तु इति। अमेरिकादेशस्य विदेशमन्त्री मार्को रूबियो अद्य प्रातः चतुर्दिवसात्मके भारतयात्राप्रसङ्गे कोलकातानगरं सम्प्राप्तवान्। द्विपक्षीयसम्बन्धान् सुदृढीकर्तुं सहैव वाणिज्य रक्षा ऊर्जा सुरक्षा प्रौद्योगिकी हिन्दप्रशान्तव्यूहरचना इत्यादिषु क्षेत्रेषु सहयोगस्य विस्तारार्थम् एषा तस्य प्रथमा भारतयात्रा अत्यन्तं महत्वपूर्णा वर्तते। भारते नियुक्तः अमेरिकीराजदूतः सर्जियो गोरः कोलकाता विमानपत्तने रूबियो महोदयस्य स्वागतं कृतवान्। विमानपत्तनात् आगमानन्तरं सः सद्य एव कोलकातानगरस्थं सेण्ट् टेरेसायाः मिशनरीज़ आफ् चेरिटी इत्यस्य मुख्यकार्यालयं मदर् हौस् तथा बाल आश्रमं च दृष्टवान्। विश्वस्वास्थ्यसङ्घटनेन डेमोक्रेटिक् रिपब्लिक् आफ् काङ्गो देशे इबोला सङ्क्रमणस्य बुन्दिबुग्योप्रभेदस्य सार्वजनिकस्वास्थ्यसङ्कटं राष्ट्रियस्तरे उच्चतः अतीव उच्चस्तरे वर्धितम्। सङ्घटनस्य महानिदेशकः ट्रेडोस् अधानोम् घेब्रेसस् अवदत् यत् अस्य सङ्क्रमणस्य सङ्कटं सम्प्रति राष्ट्रियस्तरे अतीवाधिकं, क्षेत्रीयस्तरे अधिकं, वैश्विकस्तरे च न्यूनम् इति मूल्याङ्कितम् अस्ति। सः स्पष्टीकृतवान् यत् अधुना यावत् द्वयशीतिप्रकरणेषु सप्तजनाः मृताः, परन्तु वास्तविकप्रकोपः एतस्मात् बृहत्तरः भवितुं शक्नोति, यतः प्रायः 50-77 7-77 च पञ्जीकृताः सन्ति। IPL 20x20 क्रिकेट् क्रीडास्पर्धायाम् अद्य लखनौ सुपर जायण्ट्स् पञ्जाब् किङ्ग्स् दलयो मध्ये लखनौनगरे स्पर्धा भविष्यति। स्पर्धेयं 7:30 समारप्स्यते इति वार्ताः।
1: आकाशवाणी విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమంలో ముందుగా స్వతంత్రతా సంగ్రామ్ మే హిందీ గీతం కా ప్రభావ్ ఈ అంశంపై శ్రీమతి కె శేషాంజలి గారి హిందీ ప్రసంగం వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం 90 ఏళ్ల ఆకాశవాణి ఆకాశవాణితో శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారు తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తారు. ముందుగా గుంజన్ కార్యక్రమంలో స్వతంత్రతా సంగ్రామ్ మే హిందీ గీతం కా ప్రభావ్ ఈ అంశంపై శ్రీమతి కె శేషాంజలి గారి హిందీ ప్రసంగం వింటారు.
2: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హై ప్రస్తుత హై హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే శ్రీమతి కె శేషాంజలి సే స్వతంత్ర సంగ్రామ్ మే హిందీ గీతో కా ప్రభావ్ పర్ ఏక్ వార్తా.
3: స్వతంత్రతా ఆందోళన్ మే హిందీ భాషని ఏకతా కో బడావా దియా, లోగోం కో ఏక్జుట్ కియా ఔర్ బ్రిటిష్ శాసన్ కే ప్రతి జాగృతి ఉత్పన్న కీ. హిందీ సాహిత్య విశేషకర్ కవితావోం పత్రికావోం ఔర్ గీతోం నే దేశభక్తి కీ భావనాయం జగాయి, జన్ జాగరూకతా బఢాయి ఔర్ స్వతంత్రతా కీ ఆవశ్యకతావోం కో వ్యక్త కియా. స్వతంత్రతా ఆందోళన్ కే దౌరాన్ హిందీ కవ్యోం ఔర్ సాహిత్యకారోం నే అప్నీ విశేష కవితావోం ఔర్ లేఖోం కే మాధ్యమ్ సే బ్రిటిష్ శాసన్ కే శోషణ కే ప్రతి లోగోం మే జాగృతి పైదా కీ. మహాత్మా గాంధీ, భారతేందు హరిశ్చంద్ర, మున్సీ ప్రేమ్చంద్, ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది జైసే లేఖకోం నే అప్నే లేఖన్ సే జన్మానస్ కో స్వతంత్రతా కీ ఓర్ ఉద్వేలిత్ కియా. డాక్టర్ రామ్దారి సింహ దినకర్, మాఖన్లాల్ చతుర్వేది ఆది రాష్ట్రీయ కవి అప్నీ కవితావం ద్వారా జనతాకో జాగృతి కియా. జయశంకర్ ప్రసాద్ కి కవితాయే, మహాదేవి వర్మా కే లేఖ ఔర్ మున్షీ ప్రేమ్చంద్ జీ కే ఉపన్యాస్ జైసే సాహిత్యనే స్వతంత్రత సంగ్రామ్ మే సంఘర్ష హేతు మహాన్ హథియార్ కా కామ్ కియా. జయశంకర్ ప్రసాద్ కి రాష్ట్రీయత సే భరీ కవిత హిమాద్రితుంగు శృంగ్ సే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రత పుకారతి. జనతా మే ఆజాదీ కి లడాయీ మే భాగ్ లేనే కి ప్రేరణ దేనే వాలి హై. భారతేందు హరిశ్చంద్ర కి కవితావోం మే ఆజాదీ కే యజ్ఞ కే ప్రతి సహభాగిత దేఖా జా సక్తా హై.

ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ చిత్రం నుండి కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట విన్నారు. మనం ఇప్పుడు సాయం సమీరం కార్యక్రమంలో ఉన్నాం. రెండవ అంశంగా ఫిట్నెస్ గురించి తెలుసుకుందాం. ఫిట్నెస్ గురించి ఈరోజు మనం ఒక చిన్న పోలికతో మొదలు పెడదాం. ఉదాహరణకు మన ఫోన్ బ్యాటరీ 20% వచ్చిందంటే మనం వెంటనే అలర్ట్ అయిపోతాం, కంగారు పడిపోతాం, ఛార్జింగ్ పెట్టేస్తాం. ఇంటి నుంచి బయలుదేరే ముందు బ్యాటరీ ఛార్జింగ్ ఉందా లేదా అని 10 సార్లు చూసుకుంటాం. ఎందుకంటే ఫోన్ ఆగిపోతే మన పనులు ఆగిపోతాయి, మనకు ప్రపంచమే కనిపించదు, ప్రపంచంలో ఏదో గందరగోళం అయిపోయినట్టు ఆ భావనతో మనం ఉంటాం. అయితే మన ఎనర్జీ తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది కదా ముఖ్యం. కొన్ని రోజులుగా అలసటగా అనిపిస్తున్నా, నిద్ర పూర్తిగా లేకపోయినా, తినే సమయం లేకపోయినా, మనసు ప్రశాంతంగా లేకపోయినా, ఇంకొంచెం ఇంకొంచెం తర్వాత

చూద్దాంలే అని మనల్ని మనం ముందుకు నెడుతూనే ఉంటాం. మన శరీరం సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. ఆయాసం, చిరాకు, ఏకాగ్రత తగ్గిపోవడం, తలర్చూ తలనొప్పి రావడం, ఇవన్నీ మన శరీరం మనకి సంకేతాల రూపంలో ఇస్తుంది. ఇవన్నీ మన ఎనర్జీ తగ్గిందని చెప్పే చిన్న చిన్న సందేశాలే. ఫిట్నెస్ అంటే కేవలం బరువు తగ్గిపోవడం కాదు, మన శరీరం రోజంతా మనకు సహకరించే స్థితిలో ఉండడం, ఉదయం లేచినప్పుడు ఉత్సాహంగా ఉండడం, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రాకపోవడం, పని ముగిశాక కూడా చిరునవ్వుతో ఉండడం. మనకు మన ఫోన్కు ఛార్జర్ ఉన్నట్లే మన శరీరానికి కొన్ని ఛార్జర్లు ఉన్నాయి. అవేంటంటే మంచి నిద్ర, సమయానికి ఆహారం, రోజూ కొద్దిసేపు నడక, మనసుకు నచ్చిన పని, కుటుంబంతో గడిపే సమయం, కొంచెం చిరునవ్వు. ఇవన్నీ చిన్నవిగా అనిపించినా మన జీవితానికి శక్తినిచ్చే పెద్ద అలవాట్లు. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఫోన్ బ్యాటరీ చూసుకున్నంత శ్రద్ధగా మన ఎనర్జీని చూసుకుందాం. ఎందుకంటే మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది కదా, మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యమే కదా అసలైన ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉందాం, మన ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకుందాం, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

బొంబాయి ప్రీడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమ పాడిన పాట విన్నారు. ఇప్పుడు సాయం సమీరంలో తర్వాతి అంశం వికాసం. ఈరోజు వికాసంలో మనం డిజిటల్ ఇండియా అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆధునిక భారతదేశాన్ని సాంకేతికతతో అనుసంధానిస్తూ ప్రతి పౌరుడికి సేవలను మరింత చేరువ చేసే దిశగా సాగుతున్న ఒక గొప్ప కార్యక్రమం డిజిటల్ ఇండియా. డిజిటల్ సాంకేతికతను ప్రతి పౌరుడికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం, దేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా. ఈ కార్యక్రమం 2015 జూలై 1 ప్రారంభించబడింది. సాంకేతిక సేవలను ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుకురావడం, గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పొందాల్సిన అనేక సేవలు నేడు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారానే మనం చేయగలుగుతున్నాం. బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ చెల్లింపులు, విద్య, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ధ్రువపత్రాలు, రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు డిజిటల్ విద్య, ఇవన్నీ డిజిటల్ ఇండియా ద్వారా మరింత సులభమయ్యాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాల విస్తరణ, డిజిటల్ అక్షరాస్యత పెంపు, ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ మార్పు వల్ల సమయం ఆదా అవడమే కాకుండా సేవల్లో పారదర్శకత, వేగం కూడా పెరిగాయి. అయితే డిజిటల్ ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు సైబర్ భద్రతపై అవగాహన కూడా చాలా అవసరం. వ్యక్తిగత వివరాలను రక్షించుకోవడం, సురక్షితమైన ఆన్లైన్ వినియోగాన్ని అలవాటు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. డిజిటల్ ఇండియా అనేది కేవలం సాంకేతికమైన మార్పు మాత్రమే కాదు, ఇది దేశ అభివృద్ధికి, ప్రజల సాధికారతకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఒక జాతీయ ఉద్యమం. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ డిజిటల్ భారత్ నిర్మాణంలో మనము భాగస్వాములం అవుదాం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: అవునన్నా కాదన్నా చిత్రం నుండి ఎస్పి చరణ్, ఉష పాడిన పాట విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి, ఆకాశవాణితో శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి అనుబంధాన్ని మనకు వివరిస్తారు.
1: 9 దశాబ్దాల ఆకాశవాణికి శుభాకాంక్షలు. శ్రోతలకు నమస్కారం. మా ఇంట్లో చిన్న సైజు బీరువా అంటున్న రేడియో ఉండేది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తన గొంతును సవరించుకునేది. మాటగాను పాటగాను ఒక్కోసారి గొంతులేని వాయిద్యంగాను. ఆంగ్లంలో వార్తల నుండి మొదలై నేను బడికి వెళ్లే వరకు అదే నాకు ఆలక్షేపం. విజ్ఞాన సర్వస్వం, సమాచార సందర్శనం, వరదలు వచ్చినప్పుడు, బంగాళాఖాతంలో

తుఫాన్లు సంభవించినప్పుడు మా వీధిలో వాళ్ళంతా తుఫాను హెచ్చరికలు వినడానికి మా ఇంటి అరుగు మీద కూర్చోవడం నాకెప్పటికీ గుర్తుంది. అంత నమ్మకం ప్రజలకు ఆకాశవాణి మీద. ఆదివారం రాగానే ఉషశ్రీ గారు వాల్మీకినో వ్యాస భగవానునో వెంటేసుకు వచ్చేవారు. 25 నిమిషాల పాటు ఇతిహాసాల్లోకి పరకాయి ప్రవేశం చేసేవాళ్ళం. ఆధునిక మాధ్యమాలు లేని నా చిన్నప్పటి రోజుల్లో సంక్షిప్త శబ్ద చిత్రం ఓ పెద్ద ఆనందాన్ని కలిగించేది. 3 గంటలకు వచ్చే గంట నాటకంతోనే ఆదివారం పరిపూర్ణమయ్యేది. లలిత గీతాలు, సినీ గీతాలు విశ్లేషణ చేసుకుంటూ కవిత్వంలో అడుగుపెట్టే మార్గం సూచించింది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆకాశవాణితో దాదాపు 30 ఏళ్ల అనుబంధం నాది. మా ఇంటి దగ్గరలోనే సుప్రసిద్ధ వాగ్గేయకారులు ఆకాశవాణి తెలుగునాట బలపడడానికి ఇదోధికంగా సేవలందించిన బాలంత్ర ప్రజనీకాంతరావు తాతయ్య గారిల్లు. పత్రికల్లో అచ్చైన నా కవితలు చూసి యువవాణిలో చదవకూడదు అని ఆకాశవాణి

0: అని నా చిన్నప్పటి రోజుల్లో సంక్షిప్త శబ్ద చిత్రం ఓ పెద్ద ఆనందాన్ని కలిగించేది. 3 గంటలకు వచ్చే గంట నాటకంతోనే ఆదివారం పరిపూర్ణమయ్యేది. లలిత గీతాలు, సినీ గీతాలు విశ్లేషణ చేసుకుంటూ కవిత్వంలో అడుగుపెట్టే మార్గం సూచించింది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆకాశవాణితో దాదాపు 30 ఏళ్ల అనుబంధం నాది. మా ఇంటి దగ్గరలోనే సుప్రసిద్ధ వాగ్గేయకారులు ఆకాశవాణి తెలుగునాట బలపడడానికి ఇతోధికంగా సేవలందించిన బాలంత్ర ప్రజనీకాంతరావు తాతయ్య గారిల్లు. పత్రికల్లో అచ్చైన నా కవితలు చూసి యువవాణిలో చదవకూడదు అని ఆకాశవాణికి వెళ్లమని చెప్పారు. అలా 1997లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో తొలిసారిగా విద్యార్థి దశలో గళాన్ని విప్పాను. అప్పటి నుండి అప్పుడప్పుడు కథలు, కవిత్వము వినిపిస్తున్నాను, మధ్యలో 1-2 నాటికలు కూడా. నా సాహితీ ప్రయాణంలో ఆకాశవాణి అందించిన మనోధైర్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చివరిగా రజనీ తాతయ్య గారు ఆకాశవాణి గురించి చెప్పిన ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. 1935లో ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అని కొత్తగా ప్రారంభించిన సంస్థకు మొదటి కంట్రోలర్ లియోనెల్ ఫీల్డెన్ భారతదేశం వచ్చారు. ఆ పేరుకు బదులు మరో మంచి పేరు కోసం ఆయన ఆలోచిస్తున్నారు. ఒకరోజు వైస్రాయ్ విక్టర్ అలెగ్జాండర్ జాన్ హోప్ గారికి ఈ విషయం చెప్పగా ఆయన ఆల్ ఇండియా అని ఆగిపోయి బ్రాడ్కాస్టింగ్ బదులు రేడియో అన్నారు. ఆల్ ఇండియా రేడియో అనే పేరు లియోనెల్ ఫీల్డెన్ గారికి బాగా నచ్చింది, దాన్నే ఖాయం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆల్ ఇండియా రేడియో భారతీయ భాషల్లో బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ధమ్మసూక్తితో ఆకాశవాణిగా స్థిరపడింది. మరోసారి 90 ఏళ్ల ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి విశాఖపట్నం వారికి ధన్యవాదాలు.
1: 90 ఏళ్ల ఆకాశవాణి, ఆకాశవాణితో శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి అనుబంధం గురించి మనకు తెలియజేశారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:45 ఈరోజు ఉదయం గంభీరం గ్రామంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళాపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కె రమేష్ బాబు, సాంకేతిక సహకారం శ్రీ ఎం నాగేశ్వరరావు. 8:00 సాహస విదధీత నక్రియాం అవివేక పరమపదాం పదం ప్రొఫెసర్ కె ఏడుకొండల గారి సంస్కృత ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగొంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఈరోజు రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునసేరి సిపి మాధవన్ నంబూద్రి గారి కర్ణాటక సంగీతం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం రచన శ్రీ ఎస్ సత్యనారాయణ, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత సూర్యరథ వర్ణన, అనంతరం సన్నిధి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన బైబిల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పి మధుబాల. 6:35 పొలం పనులు కార్యక్రమంలో తీర ప్రాంత ఇసుక నేలలో పంట సాగు జాగ్రత్తలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మార్కోర్, అనంతరం ఖగోళ పరిశోధకుడు నికోలస్ కోపర్నికస్ వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు, లేఖావళి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల స్పందన, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొన్నగ అంశాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శ్రీకన్య సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన

శ్రీమతి కాటూరి సరోజిని, సంగీతం శ్రీ ఎంఎల్ నరసింహం, సమర్పణ శ్రీమతి ఉషశ్రీ. 12:10 మధుమంజరి చిత్రగీతాలు, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో డాక్టర్ పి అనితాదేవి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభదాయకమైన చెరకు సాగుకు సూచనలు ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం, ఇంకా పంట ఉత్పత్తుల నిల్వ జాగ్రత్తల గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ హరిశంకర్ భట్టాచార్య గారి సితార్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి

0: ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకిత భావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన విబి గ్రామ్జీ చట్టం 2025ను నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపైన తక్షణ కఠినమైన నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధుల బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్

0: రేపు 6 జిల్లాల్లోను, సోమవారం నాడు 9 జిల్లాల్లోను కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. అనంతరం వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం, ఈ అంశంపై ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం, ఇంకా పచ్చి రొట్ట ఆకుల ఎరువులు ఉపయోగాల గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకునే ముందు చిన్న వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: వినండి 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనతో ఏ విధంగా పంచుకున్నారో.
2: కట్ల సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. ఆకాశవాణి అంటేనే బహుజన హితాయ, బహుజన సుఖాయ అని ప్రతి ఒక్కరికి కూడా చేరువలో ఉన్నది ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి. మాకు ఆకాశవాణిలో కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి, గత నేను 45 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నాను. మీడియం వేవ్లో కూడా కార్యక్రమాలు కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, ఇలా అప్పుడు మీడియం వేవ్లోకి వచ్చినప్పుడు ఎఫ్ఎం అందుబాటులో లేనప్పటి నుంచి కూడా, నా చిన్ననాటితనం నుంచి కూడా చదువుకునే రోజుల్లో స్కూల్కి పోయి వచ్చిన కాడి నుంచి కూడా రేడియో వినేవాళ్ళని, అలాగే స్కూల్కి పోయే ముందు కూడా రేడియో వింటూ ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఉదయం వేళల్లో వచ్చే పొలం పనులు, అలాగే పల్లెసీమల్లో కూడా రైతులతోని సంభాషణలు, శాస్త్రవేత్తలతోటి పరిచయ కార్యక్రమాలతోటి, అలాగే వాతావరణంలో మార్పుల గురించి, తుఫాను ఏ రంగం ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా మేము రేడియోలో వినేవాళ్ళం. రైతులం కాబట్టి ఎంతో అప్రమత్తంగా కూడా ఉండాలని రేడియోలో వార్తలు వస్తుంటే చెప్తూ ఉండేవారు. దానికి అనుగుణంగానే పంటలు దెబ్బతినకుండానికి సరైన చర్యలు తీసుకొని రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. రైతే రాజన్నారు అనడానికి ముఖ్య కారణం ముఖ్యంగా ఆకాశవాణి అని చెప్పుకోవాలి. ఎందుకంటే

0: పంట సాగు చేసేటప్పటి నుంచి కోత దశ వరకు కూడా ఆయా రోజుల్లో కూడా వస్తూ ఉంటాయి పొలం పనులని, అలసీమల కార్యక్రమంలో సంభాషణలు, అలాగే ఉత్తమ రైతుతోటి కూడా పరిచయ కార్యక్రమాలు చేస్తూ రైతులకి ఎంతో స్ఫూర్తిదాయకంగా వాళ్ళు కూడా పంటలు అధిక పంటలు పండించేసి సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు డైరీ ఫామ్ ఇంత అభివృద్ధికి రావడం గల కారణం ఏంటంటే వ్యవసాయంతో పాటు పాడి పంట అన్నారు కాబట్టి ముఖ్యంగా పాడి కూడా రైతుల పాలిట కాదొక అమృత వర్షంలాగా నెలకొనడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషిందని చెప్పవచ్చు. మంచి కార్యక్రమాలతోటి ఉదయం వేళల్లో సిగ్నేచర్ ట్యూన్ వస్తుంటే అసలు ఆ సిగ్నేచర్ ట్యూన్ ఇప్పటికీ కూడా వింటుంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. అలాగే భక్తి రంజన్లో భక్తి గీతాలు ఆయా రోజుల గురించి దేవుల గురించి పాటలు వినిపిస్తూ ఉంటారు మన విశాఖపట్నంలో. అలాగే చింతనలో కూడా ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఇటు ప్రేరణ పొందిన వ్యక్తులు వారి యొక్క ప్రసంగాల్లో విద్యార్థులకు సైతం వాళ్ళు మోటివేట్ అయ్యే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలని ఈ చింతన కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా ఉంటుంది అది వింటూ ఉంటే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ ప్రేరణ కలిగిన ప్రసంగాలు మనకు ఇటు ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహాన్ని రేకేస్తున్నాయి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారంటే రేడియోలో వచ్చే కార్యక్రమాలు ఇటు విజ్ఞానం వినోదం అలాగే వార్తల్లోని దేశంలో జరుగుతున్న నలుమూలలో రాష్ట్రంలో జరుగుతున్న వార్తలను కూడా ప్రాంతీయ వార్తలు వార్తల రూపేణా అలాగే జిల్లాలో ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఆ జిల్లా వార్తలు కూడా దాని ద్వారా తెలుస్తున్నాయి. పేపర్లు అన్నీ రావు కాబట్టి ఒకే ఒక సాధనం ఆకాశవాణిలో అన్ని జిల్లాలను కవర్ చేస్తూ అన్ని రాష్ట్రాలను కూడా కవర్ చేసే ఏకైక సాధనం ఆకాశవాణి చెప్పడంలో నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు యువత కూడా చాలామంది ఇటు కార్లలో కానీ ప్రయాణాల్లో బస్సుల్లో రైల్లో కూడా వీళ్ళు రేడియో వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వచ్చిన కాడి నుంచి రేడియోకు మరింత ఆదరణ పెరిగింది. ఇదివరకు ముసలి వాళ్ళే వినేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు యువత కూడా రేడియోలో వింటూ వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమంలో వాళ్ళు కూడా ఉద్యోగాలు రాణిస్తూ ఎంతో పదోన్నతులతో ఎదుగుతున్నారు. రేడియోలో వచ్చే ప్రతి కార్యక్రమం కూడా అమూల్యమైనది, ఎందుకంటే వాస్తవాలకు అనుగుణంగా రేడియోలో ప్రసారం చేసేది కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైన వార్తల కోసం ఇప్పటికీ కూడా రేడియోలోనే వింటున్నారు. అలాగే వాతావరణ సూచనలు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు రైతులకి. ఆరుగాలం పండించి రైతులు నష్టపోకుండా ఉండటానికి ఇది ఒక ముఖ్య సాధనం ఆకాశవాణి. ధన్యవాదాలతో మరొక మారు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లా సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం.
1: ఇంతవరకు మీరు 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని మనతో పంచుకున్నారు. ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం వింటారు.
2: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బి మౌనిక. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లాలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నానండి వ్యవసాయ వాతావరణ విభాగంలో. ఈరోజు వాతావరణంలో వస్తున్న మార్పులు మరియు వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గడిచిన 10-15 సంవత్సరాల కంటే ఇప్పుడు వాతావరణంలో అనేకమైన మార్పులు అనేది మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ రైతులు కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు పదే పదే వాతావరణ సూచనల గురించి, ముందస్తు వాతావరణం గురించి కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైతులు కూడా వాతావరణాన్ని గమనిస్తున్నారు. అయితే ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఒకటి, అంటే బెట్ట పరిస్థితులు అంటాం, చీడపీడలు, ఋతుపవనాల రాక ఆలస్యం అవడం, అధిక తుఫాన్లు లేదంటే అధిక వర్షాలు, తక్కువ కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదవడం, ఇలాంటి అనేకమైన మార్పులను గమనిస్తున్నాం. ముఖ్యంగా గమనించుకుంటే మన భారతదేశం అనేది వ్యవసాయ ప్రధానమైన దేశం. అలాగే మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై ఈ వాతావరణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా గమనించుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం కూడా ఒక మండలం నుంచి వేరే మండలంకి వెళ్ళేటప్పటికి, ఒక సబ్ డివిజన్ నుంచి వేరే సబ్ డివిజన్లో కూడా అనేకమైన మార్పులు అనేది గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులు అనేటటువంటివి ఏంటంటే ఋతుపవనాలు రాక ఆలస్యం అవడము, వర్షంలో హెచ్చుతగ్గులు, తక్కువ సమయంలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన వర్షము, వర్షాభావ పరిస్థితి,

పరిస్థితులు, పంటకాలంలో వర్షపాతం విస్తరణ సమంగా లేకపోవడము, అకాల వర్షాలు, వడగళ్ళు, ఇవన్నీ కూడా అధిక నీటి అవసరం అవ్వడం కూడా ఒక వాతావరణమైన మార్పులు. ఇలాంటి విపరీతమైన వేడిగాలులు, వీటి వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏంటంటే రైతులకు ఒక్కొక్కసారి పాక్షికంగాను ఒక్కొక్కసారి పూర్తిగా పంట నష్టం అనేది వాటిల్లడం జరుగుతుంది. అయితే కొన్ని వ్యవసాయ సమగ్ర యాజమాన్యం, అంటే వాతావరణాన్ని మనం ముందుగానే గమనించి వ్యవసాయ సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడం వల్ల ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే నష్టాన్ని అనేది కొంతవరకు తగ్గించగలం. మనం దాని గురించి మాట్లాడుకుంటే అయితే ముందుగా ఈ అధిక ఉష్ణోగ్రత గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రత అనేది ఏంటంటే పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణంగా కావలసిన నీటి ఆవశ్యకత కంటే అధికంగా మొక్కలకి అలాగే పంటకి నీటి అవసరత అనేది పెరుగుతుంది. అలాగే ఈ అధిక ఉష్ణోగ్రత వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలంటే నీటి ఎద్దడిని తట్టుకునే రకాలని సాగు చేయాలి. అలాగే వర్షపు నీరు మనకి ఎప్పుడైతే అధిక వర్షాలు అకాల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటిని జాగ్రత్తగా సేకరించి వ్యవసాయ పనులకు పశువులకు ఉపయోగించుకోవాలి. అలాగే వర్మీ కంపోస్ట్ వంటివి భూమిలో వేయడం వల్ల ఏంటంటే నీటి లభ్యతను, నీటిని పట్టి ఉంచే స్థితిని మెరుగుపరచుకోవచ్చు అనమాట. అలాగే పంటలకు ఎప్పుడైతే పిచికారీలు అనేవి, పురుగు మందులు, తెగులు మందులు పిచికారీ చేయాలనుకుంటున్నామో అవి సాయంత్రం వేళలోనే చేపట్టడం వల్ల ఈ అధిక ఉష్ణోగ్రతల్ని మనం కొంతవరకు పంటలని తట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ వాతావరణ మార్పుల వల్ల చీడపీడలు అనేవి కూడా అకాలంగా పెరుగుతున్నాయి. ఈ చీడపీడల నివారణకి ఏం చేయాలంటే రైతులు ముందుగానే వాళ్ళు పంట వేసేటప్పుడే గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాటిన దగ్గర నుంచి కోసే వరకు కూడా ప్రతి సమయంలోనూ చీడ అనేది మరియు ఈ పురుగులు మరియు తెగుళ్ళు అనేవి ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే చీడపీడలను తట్టుకునే రకాలు అనేవి ఎన్నుకోవాలి. కలుపు మొక్కలను జాగ్రత్తగా గమనిస్తూ, అలాగే కలుపు వల్ల కూడా మనకి కొన్ని పురుగులు మరియు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలుపు మొక్కలను నిర్మూలించుకోవడము, చీడపిడ్డల్ని తట్టుకునే రకాలను వేసుకోవడము, అలాగే చీడపిడ్డలను గమనించిన వెంటనే సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టడం కూడా ఒక వాతావరణ అనుకూలంగా మనం పంటల్లో చేసే మార్పులు అనమాట. అలాగే పంట మార్పిడి అనేది కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే విధమైన పంట కాకుండా మనం పంటలను మార్చివేయడము, అలాగే కీటకాలను తినే మిత్ర పురుగులు, పరాన జీవులను ఇలాంటివి వృద్ధి చేసుకోవడం వల్ల కూడా చీడపీడలను మనం తట్టుకోవచ్చు. అలాగే ఈ వాతావరణంలో వస్తున్న మార్పులకు నేలను కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడే అధికమైన రసాయనిక పురుగు మందులు, తెగులు మందులు, ఎరువుల వల్ల ఏంటంటే నేల కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం అనేది దెబ్బతింటుంది, అలాగే వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎరువులను తగిన మోతాదులో వాడుకుంటూ నేల కాలుష్యాన్ని, వాతావరణాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అలాగే వీలైనంత వరకు సేంద్రియ ఎరువులకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. సేంద్రియ ఎరువులు అనేటువంటి జలుము, జీలుగా, పచ్చిరొట్ట వంటివి వేసుకోవడము, అలాగే భూమిలో కలిగి దున్నడము, ఈ వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు లాంటివి వాడడం వల్ల ఏంటంటే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు పంటలు కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలానికి సంబంధించిన మార్పులు, సీజనల్ అంటే ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంకి మనకి ఖరీఫ్, రబీ కాలంలో నమోదయ్యే వర్షపాతం అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే ఋతుపవనాల రాక అనేది కూడా ఒక్కొక్కసారి జూన్ 2వ వారంలో వస్తే, ఒకసారి జూలై 1వ వీక్, ఇలా ఋతుపవనాల రాక అనేది కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి కాలానికి తగినట్టుగా మనం ముందుగానే ఏ పంటలు వేసుకోవాలనేది ప్రణాళికలను రూపొందించుకోవాలి. అలాగే పంటలను, ప్రణాళికలను మార్చుకుంటూ ఉండాలి. ఎక్కువ పంటకాలం అనేది మనకి లభ్యమైనప్పుడు ఒక సీజన్ నుంచి మరో సీజన్ మధ్యలో రెండు పంటలను, దీర్ఘకాలిక పరిమితి కలిగిన రకాలను ఎంచుకుంటే రైతులు లాభాలను పొందవచ్చు అనమాట. అలాగే మరికొన్నిసార్లు ఋతుపవనాల రాక అనేది ఆలస్యమైనప్పుడు కూడా రైతులు కొన్ని ప్రణాళికలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మధ్యకాలిక రకాలు లేదా స్వల్పకాలిక రకాలు, 110 నుంచి 120 రోజులు, మధ్యకాలిక రకాలైన 130 నుంచి 135 రోజులు. ముఖ్యంగా మనకి వరి అనేది ప్రధాన పంట కాబట్టి ఈ మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఋతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీర్ఘకాలిక రకాలు 140 రోజులు దాటిన పంటలను మనం వేసుకోకూడదు. వరిలో ఋతుపవనాలను రాక ఆలస్యమైనప్పుడు ఏమవుతుందంటే ముందుగానే వేసుకున్న వరి నారు అనేది ముదిరిపోతూ ఉంటుంది. ఇలా ముదిరిపోయిన వరి నారుని మనం నాటుకునేటప్పుడు ఒక కుదురుకు 4 నుంచి 6 మొక్కలు ఉండేలా వేసుకోవాలి. అలాగే మొక్కల ఆకుల చివర్లు తుంచడం వల్ల మనం ఈ పురుగుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. అలాగే నత్రజనిని బూస్టర్ డోస్గా వేసుకోవాలి. వేసుకునేది 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా, 2/3 వంతు దమ్ములోను, 1/3 వంతు చిరుపుట్ట దశలోనూ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఋతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు, వరి నాట్లు వేసుకోవడం ఆలస్యమైనప్పుడు మనం వరి నారు అనేది సమర్థవంతంగా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సమయాల్లో వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు, అంటే 12 నుంచి 15 అంతకంటే ఎక్కువ రోజులు కనుక వర్షం అనేది, వర్షపాతం నమోదు అవ్వకపోతే మనం బెట్ట పరిస్థితులుగా పేర్కొంటాం. అలా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఎరువులు సరాసరి నేలలో వేయడానికి అనువుగా ఉండదు. అలాంటప్పుడు మనం 2% యూరియా ద్రావణం, 2% యూరియా ద్రావణాన్ని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే నేలలో సరైన పదులు లేనప్పుడు మనం ఎరువులు

పైపాటుగా వేయకూడదు. అలాగే తరచుగా మనం అంతర్కృషి చేయడం వల్ల మొక్కలకు ఎరువు లభ్యత అనేది సమర్థవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వరిలో మనం గమనించుకున్నట్లయితే ఈ చీడపీడలు అనేవి ఎక్కువగా ఈ వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే వరి మనకి ప్రధాన పంట కాబట్టి వరిలో మనం ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఇదేంటంటే మనకి పొడి వాతావరణం నమోదైనప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మరియు గాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, సూర్యరశ్మి 7 గంటల కంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకుముడత పురుగు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అధిక వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొంటే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనప్పుడు, వారం అంతకంటే ఎక్కువ రోజులు మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకి ఆకుముడత పురుగు కూడా గమనిస్తుంటాం. అలాగే ఉల్లికోడు, ఋతుపవనాలు ఆలస్యమైనప్పుడు ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో మనకి ఉల్లికోడు ఎక్కువగా గమనిస్తుంటాం. సుడిదోమ మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతం వచ్చి అధిక తేమతో కూడిన వేడి వాతావరణం ఉన్నప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 వరకు ఉన్నప్పుడు మనకి సుడిదోమ ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే కంకినల్లి, కంపునల్లి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కంకినల్లి అనేది నవంబర్ నెలలో తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగుళ్ళు గమనించుకున్నప్పుడు వరిలో ఈ అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు ఎక్కువగా వచ్చే సమస్య. ఇది ఎప్పుడంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఒక వారం రోజుల పాటు మనకు ఉష్ణోగ్రత అనేది 18 నుంచి 22 డిగ్రీల వరకు ఉందంటే, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, గాల్లో తేమ అనేది 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మనకి ఆకులపై తేమ ఎక్కువ సేపు 10 గంటల కంటే ఎక్కువ సేపు ఉన్నప్పుడు మనకి అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పొడ తెగులు కూడా ప్రధాన సమస్య. ఇది ఆగస్టు నుంచి అక్టోబర్ మాసాల మధ్య మనకి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు, గాలిలో తేమ 90%, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, సన్నని వర్షపు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పొడ తెగులు. అలాగే ఆకు ఎండు తెగులు అనేది మనకి 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం లేదా మంచు కురవడం వల్ల ఆకు ఎండు తెగులు అనేది మనం గమనించవచ్చు. ఇంకా మిగిలినవి పొట్టకుళ్ళు తెగులు, ఇది కూడా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు 90% తేమ ఉన్నప్పుడే మనం వరిలో గమనిస్తాం. అలాగే మానిపండు తెగులు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది ఎప్పుడు వస్తుందంటే పూత దశలో మంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణము, గాలిలో 90% కంటే ఎక్కువ తేమ, తుఫానులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మానిపండు తెగులు అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. అలాగే ఎలుకలు కూడా మనం ప్రకృతి వైపరీత్యాలు, వరదలు ఇలాంటివి సంభవించినప్పుడు అసాధారణ రీతిలో ప్రత్యుత్పత్తి జరిగి మనకి ఒక్కసారిగా ఎలుకల ఉధృతి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ముఖ్యంగా మనం వరి పంటల్లో చీడపీడల ఉధృతి, అనుకూలమైన వాతావరణాల గురించి మనం చెప్పుకున్నాము. అలాగే సాధారణంగా కూడా మనం వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అనేవి పాటించడం వల్ల ఈ వాతావరణం అనేది ముందస్తుగా మనం అంచనా వేయడం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులకు తగ్గ మార్పులు అనేవి మన పంటల యాజమాన్యంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షం పడినట్లయితే మనం వర్షాధార పంటలు మాత్రమే విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువులు వేసే సమయంలో నేలలో తగినంత పదును ఉండేటప్పుడు చూసుకోవాలి. మనం ఎరువు వేయాలంటే 20 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షం పడితేనే మనం ఎరువు పైపాటుగా వేసుకోవడానికి ఉంటుంది, లేదంటే మనం నీరు కట్టుకుని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన 48 గంటల లోపల పొలంలో తగిన తేమ చూసుకుని మనం కలుపు మందులు అవి పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కలుపు మందులు మరియు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన తర్వాత మనకి 4 నుంచి 6 గంటల సేపు వర్షం లేకుండా ఉండాలి. అలాగే గాలి వేగము 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మనము ఈ క్రిమిసంహారక మందులు అనేవి పిచికారీ చేసుకోవడం ఆపివేయాలన్నమాట. అలాగే మేఘావృతమైన వాతావరణం ఉండి వర్ష సూచన ఉంటే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకూడదు. అధిక తేమ, అధిక వర్షాలు వంటి మార్పులు ఉన్నప్పుడు శిలీంద్రనాశనలు వాడి తెగుళ్లను నివారించుకోవాలన్నమాట. అధిక తేమ ఉన్నప్పుడు మనకి తెగుళ్ళు అనేవి ఉధృతి పెరుగుతుంది, కాబట్టి మనం ఎప్పటికప్పుడు పంటని పరిశీలించుకుంటూ ఉండాలి వాతావరణాన్ని బట్టి. అలాగే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనం పైపాటి ఎరువులు వేయలేము, కాబట్టి 2% యూరియా ద్రావణాన్ని మాత్రం వేసుకోవాలి, లేదా పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే వంటి పోషకాలను 2-3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే వర్ష సూచన ఉన్నప్పుడు ఏంటంటే మనం నీటి తడులు ఇవ్వడం ఆపేయడం ద్వారా మనము నీటి ఇవ్వడానికి అయ్యే ఖర్చును కూడా మనం రైతులకి తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే వరి నాటిన 4 నుంచి 5 రోజుల వరకు పిలకలు తొడిగే దశలో ఉన్నప్పుడు 2 సెంటీమీటర్ల నీటిని పెట్టుకోవాలి. మొక్కజొన్నల్లో పీచు దశలో నీటి ఎద్దడి లేకుండా అనేది చూసుకుంటూ ఉండాలండి. అలాగే వేరుశనగలో పూత దశ, ఓడలు దిగే సమయము, కాయ ఊరే సమయము మరియు గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆ పంట అనేది బెట్టకి గురి కాకుండా ఉంటుంది. అలాగే అపరాలలో పూత మరియు గింజకట్టు దశల్లో నీటి ఎద్దరి అనేది చూసుకోవాలి. అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి నీటి ఎద్దరికి గురి కాకుండా ఉంటే దిగుబడి అనేది ఎక్కువగా పొందొచ్చు. అలాగే వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి పంటలో కీలక దశల్లో సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి నల్లరేగడి నేలల్లో అయితే మనం 60 mm వరకు నీరు అనేది ఇరిగేషన్స్ ఇవ్వడం వల్ల మొక్కల్లో బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకోవచ్చు. అయితే ఈ బెట్ట మరియు అధిక వర్షాలు వీటికి సంబంధించి ముందస్తు వాతావరణ సూచనలు మనకి భారత వాతావరణ విభాగం వాళ్ళు ముందస్తు వాతావరణ సూచనలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా రైతులు వాళ్ళ పొలం

0: లో మందరు పిచికారి చేయడము, కోత కోయడము, లేదా ఎండ పెట్టడము, కోసిన ప్రొడ్యూస్ వీటన్నిటినీ కూడా రైతులకు ముందుగానే వాతావరణ సలహాలు ఇవ్వడం వల్ల ఏంటంటే దానివల్ల వచ్చే నష్టం అనేది మనం కొంతవరకు నివారించవచ్చు. ఈ ముందస్తు వాతావరణ సూచనలు భారత వాతావరణ విభాగం మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు చేరవేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల రాబోయే 4-5 రోజుల వాతావరణం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత మరియు వర్షపాతము, మబ్బుల శాతం కూడా మన రైతులకు చెప్పడం వల్ల దానికి తగినట్టుగా పంట ఏ కాలంలో ఉందో, ఏ స్టేజ్లో ఉందో, ఆ దశలో ఏమైతే పురుగులు తెగుళ్ళు వ్యాప్తి చెందే అవకాశం ఉందో వాటికి నివారణ చర్యలు కూడా రైతులకు ముందుగానే చేరవేయడం వల్ల రైతులకు ముందుగానే యాజమాన్యం అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు వర్షం లేని రోజున ముందస్తు సూచనలు చూసుకుని పిచికారీ చేయడం, లేదా 6-8 గంటల పాటు అవి ఎండకి తగిలేలా పిచికారీ చేయడం వల్ల ఏంటంటే ఫలితం ఉంటుంది. రైతులకు క్రిమిసంహారక సందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక 3-4 రోజుల వాతావరణ పరిస్థితులు తెలుసుకుని వర్షం పడే సూచనలు లేనప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే వాతావరణకు అనుగుణంగా పిచికారీ చేయడం వల్ల అది వాడడంతో పాటు మొత్తం మన దేశం అంతటికీ ఒక్క మెసేజ్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు అనేది ఆదా అవుతుంది. అంటే రైతులు అనవసర ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు వాతావరణం మరియు నీటి కాలుష్యం వీటన్నిటిని కూడా నివారించవచ్చు అన్నమాట. అలాగే నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నప్పుడు మనం పైపాటుగా ఎరువులకు మొక్క అందుబాటులో వేయడం వల్ల దిగుబడి పెరుగుతుందన్నమాట. ముందస్తు వ్యవసాయ వాతావరణ సలహాల వల్ల వర్షం పడే సూచనలను తెలుసుకుని ఎరువులను సేకరించి వర్షం పడగానే మనం వేయడం వల్ల ఏంటంటే నష్టం తగ్గడంతో పాటు రైతులకు దిగుబడులు అనేది పెరుగుతాయన్నమాట. అలాగే వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు మనం పంటకి నీటి తడిలో ఆపివేయాలి. లేనిచో నీటి మోతాదు ఎక్కువై నేలలో వేసిన ఎరువులు వృధా అవుతాయన్నమాట. దాంతోపాటు నీరు మరియు విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయన్నమాట. అనవసరమైన నీటిని పెట్టడం అనేది మనం ఆపేయాలి. అలాగే వర్షాలు ఎక్కువగా కురిసి పైరులో ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జింకు మరియు ఇనుప ధాతు మరియు పొటాషు, నత్రజని ఈ పోషకాలు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్నప్పుడు మనం సూక్ష్మధాతు లోపం అనేది సవరించుకోవాలన్నమాట. అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం లోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చలి వాతావరణం ఉన్నప్పుడు మనం భాస్వర లోపం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వాతావరణమైన వ్యవసాయ సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతులు పాటిస్తే సరైన సమయంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పంటలను రక్షించుకోవడమే కాకుండా పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
1: ఇంతవరకు మీరు వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వింటారు పచ్చిరొట్ట ఆకుల ఎరువులు ఉపయోగాల గురించి వ్యవసాయ సమాచారంలో.
2: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. పచ్చిరొట్ట ఆకుల ఎరువులు, వాటి ఉపయోగాల గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలని ఈరోజు తెలుసుకుందాం. పచ్చిరొట్ట ఆకుల ఎరువులు భూమికి సహజ పోషకాలని అందిస్తూ భూసారాన్ని పెంచడంలో కీలక పాత్రని వహిస్తాయి. గ్లైరిసీడియా, వేప, కానుగ ఇటువంటి చెట్ల ఆకులు ఇంకా కొమ్మల్ని భూమిలో కలిపితే భూమి పోషకాలని సమతుల్యం చేయడంలో, అలాగే సూక్ష్మజీవాలని పెంచడం, అలాగే భౌతిక గుణాలని మెరుగుపరచడంలో ఇవి బాగా సహాయపడతాయి. అయితే ఇప్పుడు గ్లైరిసీడియా గురించి తెలుసుకుందాం. గ్లైరిసీడియా కొమ్మల్ని పొలం గట్ల మీద కానీ లేదంటే పొలం ఫెన్సింగ్ వెంబడి కానీ నాటుకోవచ్చు. నాటిన 2 సంవత్సరాల తర్వాత ఈ కొమ్మల్ని కత్తిరించుకోవడానికి వీలవుతుంది. అయితే వీటిలో పోషక విలువలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గ్లైరిసీడియా ఆకుల్లో 2.76% నత్రజని, అలాగే 0.28% భాస్వరం, ఇంకా 4.60% పొటాష్ పోషకాలు కలిగి ఉంటాయి. వీటి ప్రయోజనాలు ఏంటంటే దీనిని వరి పొలాల్లో వేసి బాగా కలిగి దున్నినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాష్ వీటి ద్వారా బాగా లభించే అవకాశం ఉంటుంది. భూమిలో కలిపినప్పుడు నత్రజని స్థిరీకరణ కూడా జరుగుతుంది. అలాగే భూసారం పెరుగుతుంది, ఇంకా భూమి కూడా గుల్లగా మారుతుంది. నాటిన తర్వాత 40 నుండి 45 రోజుల్లోగా గ్లైరిసీడియా ఆకులు పొలాల్లో కలిపితే వీటి భూసారం బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు వేప గురించి తెలుసుకుందాం. వేప కేవలం ఎరువే కాకుండా ఔషధం కూడా. దీని కొమ్మలు ఇంకా ఆకులు వరి పొలాల్లో కలిపినట్టయితే పచ్చిరొట్ట ఎరువు కలపడమే కాకుండా భూమి లోపల ఉండే చీడపీడలకి సంబంధించిన సమస్యలు, అలాగే నులిపురుగుల సమస్యలు తగ్గించుకోవడానికి కూడా ఈ వేప బాగా ఉపయోగపడుతుంది. దీని ఉత్పత్తి

0: ఎలాగంటే వేప ఆకులు ఇంకా కొమ్మలు 4 నుండి 5 టన్నుల పచ్చిరొట్టని అందిస్తాయి. వీటిలో ఉన్న పోషక విలువలు ఏంటంటే వేప ఆకుల్లో 2.83% నత్రజని, అలాగే 0.28% భాస్వరం, 0.35% పొటాష్ పోషకాలని కలిగి ఉంటాయి. వీటి ప్రయోజనాలు ఏంటంటే వేప ఆకులు చీడపీడల నియంత్రణ చేస్తూ నేల జీవనశక్తిని పెంచి సూక్ష్మజీవుల్ని బాగా పెంచుతుంది. దీని సమయం ఎంతంటే పూత దశకు చేరుకునే ముందు అంటే 35 నుండి 40 రోజుల్లోగా పొలాల్లో కలిపినట్టయితే పోషకాలు పూర్తిగా భూమిలో స్థిరీకరించబడతాయి. కానుగ ఉత్పత్తి విషయానికి వస్తే కానుగ ఆకులు ఇంకా కొమ్మలు 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్టని అందిస్తాయి. కానుగ ఆకుల్లో ఉన్న పోషక విలువలు 3.31% నత్రజని, 0.44% భాస్వరం, అలాగే 2.39% పొటాష్ని ఈ కానుగ ఆకులు కలిగి ఉంటాయి. వీటి ప్రయోజనాలు ఏంటంటే భూమిలో కలిపినప్పుడు నత్రజని స్థిరీకరణ, భూసారం పెరుగుదల, అలాగే పర్యావరణ అనుకూల వ్యవసాయం కూడా వీటితో సాధ్యమవుతుంది. ఇలా చేయడం ద్వారా 40 నుండి 50 రోజుల్లోగా కానుగ ఆకులు ఇంకా కొమ్మల్ని పొలాల్లో కలిపినట్టయితే వీటి ద్వారా భూమికి సహజ పోషకాలు బాగా ఎక్కువగా అందుతాయి. ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పచ్చిరొట్ట పంటలు సేంద్రీయ వ్యవసాయంలో చాలా కీలక పాత్రని పోషిస్తున్నాయి. పశువుల ఎరువు సరిపడా దొరకని పరిస్థితుల్లో భూమికి అధిక మోతాదులో సేంద్రీయ పదార్థాన్ని ఇవి అందించగలుగుతున్నాయి. నత్రజని స్థిరీకరణ గురించి తెలుసుకుందాం. గాలిలోని నత్రజని వాటి వేరు బుడుపుల్లో స్థిరీకరించి భూమిలో చేరుస్తాయి. దీని ద్వారా భూసారం బాగా ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట పంటలు నత్రజని స్థిరీకరణ చేసి భూమికి బాగా అందిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల్ని భూమిలో కలియదొన్నడం ద్వారా 100 నుండి 300 కిలోల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వీటి భౌతిక లక్షణాలు ఎలా అంటే పచ్చిరొట్ట పంటలు భూమిని గుల్లబారేలా మార్చి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. మట్టిని మెరుగుపరిచే గుణంతో నీరు ఎక్కువ కాలం పట్టి ఉంచే అవకాశం ఉంటుంది. ఇవి భూమి మురుగునీటి వ్యవస్థని మెరుగుపరిచి ఉష్ణోగ్రత నియంత్రణ చేస్తాయి. అలాగే సమగ్ర పోషకాల లభ్యత ఎలాగో తెలుసుకుందాం. పచ్చిరొట్ట పంటలు నేలకి అన్ని రకాల పోషకాలని అందిస్తూ ఉంటాయి. అయితే వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇటువంటి ప్రధాన పోషకాలతో పాటు జింక్, కాపర్, మాంగనీస్, మాలిబ్డినం, బోరాన్ ఇటువంటి సూక్ష్మధాతు పోషకాలని కూడా భూమికి అందిస్తూ ఉంటాయి. అలాగే చీడపీడలు ఇంకా కలుపు నియంత్రణ ఎలా చేసుకోవాలంటే పచ్చిరొట్ట ఎరువులు సూక్ష్మజీవులను పెంచి చీడపీడల ప్రభావాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. నులిపురుగుల సమస్య తగ్గిపోయి చౌడు నేలల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. 45 నుండి 60 రోజుల పాటు పచ్చిరొట్ట పంటల్ని పెంచడం వల్ల కలుపు పెరుగుదల బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా కలుపు మొక్కల పెరుగుదల తగ్గించి పంట పోషకాల సమతుల్యంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది.
1: ఇంతవరకు మీరు పచ్చిరొట్ట ఆకుల ఎరువులు ఉపయోగాల గురించి వ్యవసాయ సమాచారంలో కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ ప్రసారంలో 8 గంటలకు సాహస విదధీత నక్రియ అవివేక పరమాపదం పదం ప్రొఫెసర్ కె ఏడుకొండల గారి సంస్కృత ప్రసంగం వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగొంతుల మధుసూదన

శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఈరోజు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునసేరి సిపి మాధవన్ నంబూద్రి గారి కర్ణాటక సంగీతం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈ ప్రసారంలో 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగొంతుల మధుసూదన శాస్త్రి గారి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ కార్యక్రమం వెలువడుతుంది. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45. ఈరోజు ఉదయం గంభీరం గ్రామంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వాల్తేర డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళాపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ కె రమేష్ బాబు, సాంకేతిక సహకారం శ్రీ ఎం నాగేశ్వరరావు. ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విశాఖపట్నంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారి అధ్యక్షతన ఐఐఎం డైరెక్టర్ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు మరియు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఇంజనీర్ శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు కొత్తగా నియమితులైన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: హూ ఆర్ జాయినింగ్ టుడే ఇన్ టు ద గవర్నమెంట్ సర్వీస్, ఐ విల్ ఓన్లీ సే దట్ వర్క్ హార్డ్, వర్క్ ఆనెస్ట్లీ, బికాస్ ది ఎంటైర్ కంట్రీ లుక్స్ ఫార్వర్డ్ టు యూ. మోస్ట్ ఆఫ్ యూ హూ ఆర్ జాయినింగ్ టుడే ఆర్ బోర్న్ ఆఫ్టర్ 2000, వి కాల్ దెమ్ జెన్జీస్, అండ్ ది ఎంటైర్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఫుల్ఫిల్లింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ హియర్ for Viksit Bharat by 2047. There are a lot of things to do. My previous generation has done hard work, and because of that, we are enjoying certain fruits. We have done some hard work, and we expect that the generation coming up do the similar hard work so that we could become a Viksit Bharat by 2047. We could become energy independent. We could become the independent in the manufacturing, be it every sector, and this cannot be. This function in Vizag is being held in such a prestigious place where most of the people in India aspire to be. So there cannot be a better occasion that you are getting your recruitment letter being present in this prestigious university.
0: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళా గురించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎస్ఎన్టీ అండ్ హెచ్ సైన్సెస్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ,
2: ఇసీ తరహా యూపీఎస్సీ నే యూనిఫైడ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇంటెగ్రేటెడ్ విత్ ఆధార్ అండ్ డిజి లాకర్ కు ఇంట్రోడ్యూస్ కియా హై. దివ్యాంగ్ ఉమ్మీద్వారో కో సెంటర్ ఆఫ్ చాయిస్ కి సువిధా ప్రదాన్ కి గయీ హై. ప్రొవిజనల్ ఆన్సర్ కి వెబ్సైట్ పర్ చఢా ది జాతీ హై. ఔర్ అభీ పిచ్లే హీ సాల్ ప్రతిభా సేతు యానీ వో ఉమ్మీద్వార్ జో సభీ పరీక్షాఓ మే ఉత్తీర్ణ హోనే కే బావజూద్ భీ ఆఖిర్ మే కిసీ కారణ సఫల్ నహీ హో పాతే, ఉన్కా ప్రొఫైల్ ఇస్ పోర్టల్ పర్ దర్జ్ కర్ దియా జాతా హై తాకే పొటెన్షియల్ ఎంప్లాయర్స్ ఉన్కో ఎంగేజ్ కర్ సకే. నియుక్తి కే బాద్

0: यही स्पिरिट, यही ऊर्जा पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए। विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं, जन सेवा का माध्यम मानते हैं। और हमारे यहाँ तो कहा, जनसेवा ही प्रभु सेवा।
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కొత్తగా నియమితులైన ఉద్యోగులకు సందేశంగా ప్రజలకు సేవ చేయడం ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. చివరగా దేశ సేవాభావంతో పనిచేసే యువత కృషితోనే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యం అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతవరకు మీరు ఈరోజు ఉదయం గంభీరం గ్రామంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యం

ఇంతవరకు మీరు ఈరోజు ఉదయం గంభీరం గ్రామంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళాపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కె. రమేష్ బాబు, సాంకేతిక సహకారం శ్రీ ఎం. నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంస్కృత కార్యక్రమంలో సాహస విదధీతాన క్రియాం అవివేక పరమాపదాం పదం ఈ అంశంపై ప్రొఫెసర్ కె ఏడుకొండల గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: సహస విదధీత న క్రియాం అవివేక పరమాపదాం పదం. భారతీయ సంస్కృతౌ వివేక మనుష్య జీవనం నయతి ఇతి ముఖ్యశక్తి ఇవ మన్యతే. జ్ఞానవానపి శక్తిమానపి యది వివేక నాస్తి తర్హి తస్య జీవనం నశ్యతి. ఏతత్ సత్యం అస్మాకం శాస్త్రేషు అత్యంతం గంభీరతయా ఉక్తం అస్తి. సహసా విదధీత న క్రియాం అవివేక పరమాపదాం పదం ఇతి. ఇత్యుక్తే శీఘ్రతయా కిమపి కార్యం న కర్తవ్యం, అవివేక మహతాం ఆపదాం కారణం. ఏషా సూక్తి కేవలం నీతివాక్యం నాస్తి, ఏషా జీవనస్య మార్గదర్శిక అస్తి. వివేక నామ శుభాశుభ వివేకశక్తి, ధర్మాధర్మ విభజన జ్ఞానం, పరిణామానాం పూర్వమేవ అనుమానకరణ శక్తి. అవివేక నామ అచింతనం భావనాభిః వశీకరణం, శీఘ్ర ప్రతిక్రియయ నిర్ణయగ్రహణం. అతః వివేకేన కృతస్య నిర్ణయస్య ఫలం శుభం అనాపదం స్థిరం చ భవతి. అవివేకేన కృతస్య నిర్ణయస్య ఫలం అశుభం ఆపదకరం అస్థిరం చ భవతి. తస్మాత్ యత్ కిమపి కార్యం భవేత్ తత్ సమ్యక్ చింతయిత్వా ఏవ కర్తవ్యం. మహాంతః అపి అవివేక ప్రభావేన జాతయా శీఘ్రతయా కృతానాం కర్మణాం పరిణామాన్ కథం అనుభవితవంతః ఇతి అస్మాకం పురాణేషు ఇతిహాసేషు దృశ్యతే. తాని యదార్థ కథాః నిరీక్ష్య అస్మభ్యం స్పష్టం బోధః జాయతే. దశరథస్య తిస్రః భార్యాః ఆసన్, తాసు కైకేయీ అత్యంత ప్రియా రాణి ఆసీత్. సా ధైర్యశాలిని, రాజ్ఞః ప్రాణప్రదా ఆసీత్. కదాచిత్ యుద్ధే దశరథస్య ప్రాణాన్ రక్షితవతి ఇతి కారణాత్ సహ కైకేయ్యై ద్వౌ వరౌ దాస్యామి ఇతి వచనం అదాత్. కింతు తావత్పర్యంతం కైకేయీ అత్యంత స్నేహేన రామం స్వపుత్రవత్ అపశ్యత్. అయోధ్యాయాం రామస్య పట్టాభిషేక భవిష్యతి ఇతి సమయే కైకేయ్యాః దాసీ మంత్ర నామ ఏతత్ దృష్ట్వా అసూయయా దగ్ధా అభవత్. మంత్ర కైకేయీం ఏవం ప్రేరితవతి, రామః రాజా భూత్వా త్వం ప్రాధాన్యం న లప్స్యసే, తవ పుత్రః భరతః దాసవత్ భవిష్యతి. ఇదానీం యది త్వం క్రియాం న కరోషి తర్హి భవిష్యత్ సంకటే పతిష్యతి. ఏతాని వచనాని కైకేయ్యాః మనసి భయం సంశయం అసూయాం చ ఉత్పాదితవంతి. మంత్రవచనైః ప్రభావిత భూత్వా కైకేయీ త్వరయా క్రోధేన ఆవేశేన చ నిర్ణయం కృతవతి. సా కోపగృహం ప్రవిశ్య దశరథం ఆహ్వయత్. తతః సా ద్వౌ వరౌ అయాచత, ప్రథమః భరతః రాజా కర్తవ్యః, ద్వితీయః రామః.

శుభోపదేశాన్ నిరాకృతవాన్, శకుని సదృశానాం దుష్టప్రేరణానాం వశంగత, అసూయ తస్య మనః ఆవృత్య వివేకం పూర్ణతయా నాశితవతి. అత ధర్మం జ్ఞాత్వా అపి సహ తస్య విపరీతం ఆచరితవాన్, క్షణిక విజయార్థం శాశ్వత వినాశ మార్గం స్వీకృతవాన్. ఏతేషాం సర్వేషాం అవివేక నిర్ణయానాం పరిణామతః మహాభారతే మహాన్ సంగ్రామః కురుక్షేత్రయుద్ధం అభవత్. అనేకాః రాజానః వీరాః చ ప్రాణాన్ త్యక్తవంతః, కౌరవవంశః పూర్ణతయా నష్టః అభవత్. అంతే దుర్యోధనః అపి మృతః. తస్మాత్ అసూయ మనుష్యం అంధం కరోతి, అవివేకః దుష్టనిర్ణయానాం కారణం భవతి. దుష్టసంగః వినాశస్య మూలం. అతః అసూయ అవివేకః వినాశః ఇతి సూత్రస్య దుర్యోధనకథ శాశ్వతం ఉదాహరణం. తథైవ అశ్వత్థామ్నః స్వభావః అపి దృశ్యతే. అశ్వత్థామ ద్రోణస్య పుత్రః ఆసీత్. సహ అపార యోధశక్తియుక్తః, అస్త్రశస్త్రేషు ప్రవీణః చ ఆసీత్. తథాపి తస్మిన్ ఏకః మహాన్ దోషః ఆసీత్, క్రోధం నియంతుం న శక్నోతి స్మ. కురుక్షేత్రయుద్ధే ద్రోణస్య కపటేన నిధనానంతరం అశ్వత్థామ తీవ్రక్రోధేన దగ్ధః అభవత్. తస్మిన్ క్రోధే సహ రాత్రౌ పాండవానాం శిబిరం ఆక్రమితవాన్, నిద్రాయాం స్థితాన్ ఉపపాండవాన్ ఇత్యుక్తే పాండవానాం పుత్రాన్ హతవాన్. ఏషా క్రియా యుద్ధధర్మస్య పూర్ణతయా విరుద్ధా ఆసీత్. పితుః మరణజనితం దుఃఖం క్రోధరూపేణ పరివర్తితం, క్రోధః వివేకం పూర్ణతయా ఆచ్ఛాదితవాన్. అనేన అవివేకక్రోధేన నిరపరాధాః ఉపపాండవాః హతాః, అశ్వత్థామ శప్తః అభవత్. తస్మై జీవనపర్యంతం శాంతివిహీనతయా విచరణస్య శాపః ప్రాప్తః. తస్మాత్ ఏతావత్పర్యంతం ఉక్తానాం సర్వేషాం వృత్తాంతానాం సారః యది ఏకత్ర క్రియతే తర్హి దశరథః కైకేయి రావణః దుర్యోధనః శకునిః అశ్వత్థామ ఏతే సర్వే అపి ఏకమేవ సూత్రం ప్రమాణయంతి. అవివేకః సర్వాపదాం మూలం, క్రోధే కృతః నిర్ణయః శాశ్వతశాపాయ భవతి. తథైవ భాగవతే తథా అన్యేషు పురాణేషు అపి ఏవం ప్రకారాః అజ్ఞానజనితాః దుష్కృత్యాః బహుధా దృశ్యంతే. హిరణ్యకశిపుః కంసః బాణాసురః ఏతే అపి వస్తుతః మహానుభావాః ఆసన్. తథాపి అవివేకజనిత త్వరితకర్మభిః తే స్వసర్వస్వం నష్టవంతః. అతః శ్రోత్రియాః మహిమాన్వితాః సాక్షాత్ దేవాః దేవతాః అపి చ మహాశక్తియుక్తాః రాక్షసాః అపి ఏతేషాం జీవనమధ్యే అపి యది అవివేకజన్యాః అనర్థాః భవంతి తర్హి సామాన్యజనస్య మనుష్యస్య విషయే కిం వక్తవ్యం. తస్మాత్ సమాజే మనుష్యస్య పతనస్య సర్వవినాశస్య చ మూలకారణభూతస్య అస్య అవివేకస్య కారణాని యది విస్తరేణ పరీక్ష్యంతే తర్హి ప్రథమః క్రోధః. అయం త్వరితనిర్ణయానాం కారణం భవతి, సంబంధానాం చ భంగం కరోతి. ద్వితీయః అహంకారః, అయం సత్యం న స్వీకృతే. తృతీయః అసూయ, అనయా పరేషాం కళ్యాణం ద్రష్టుం న శక్యతే. చతుర్థః భయం, అస్య ప్రభావేన మిథ్యానిర్ణయాః జాయంతే. పంచమః మోహః, అయం సత్యదర్శనం నివారయతి. ఏతేషాం పంచానాం కారణానాం జనితస్య అస్య అవివేకస్య దుష్ప్రభావాః కే ఇతి చేత్, ప్రథమః వ్యక్తిగతనాశః, ద్వితీయః కుటుంబవిభేదః, తృతీయః సామాజిక అస్థైర్యం, చతుర్థః మానసిక దభావః, పంచమః ధర్మహానిః. తస్మాత్ ఏతాదృశం అవివేకం నివార్య వివేకస్య వికాసాయ ఉపాయాః ప్రథమః ఆత్మ పరీక్షణం. కిమపి కర్మ కర్తుం పూర్వం

0: मया कृतं कर्म सम्यग्वा नवा इति पुनः पुनः सूक्ष्मतया चिन्तनं। द्वितीयः पुराणानि गीता च अन्येषां शास्त्राणाम् अध्ययनं। तृतीयः अनुभवीनां वृद्धानाम् उपदेशं गृहीत्वा तेषां मार्गदर्शनस्य पालनं। चतुर्थः ध्यानेन मनसः निग्रहः। पञ्चमः सहनशीलता, एषा त्वरितकर्मणां निवारणं करोति। अतः शास्त्रं वदति, भये वा यदि वा हर्षे सम्प्राप्ते यो विमर्शयेत् कृत्यं न कुरुते वेगात् सः न सन्तापम् आप्नुयात्। अस्य श्लोकस्य अर्थः, यः पुरुषः अत्यधिके भये वा हर्षे वा प्राप्ते सति तस्मिन् क्षणे सहसा कर्म न कृत्वा विवेकपूर्वकं निर्णयं करोति सः कदापि सन्तापं न प्राप्नोति इति।
1: ప్రొఫెసర్ కె ఏడుకొండలు గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
2: వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో మూడవ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపురం పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
4: నమస్కారం నరసింహరావు గారు.
3: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
4: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
3: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
4: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
3: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
4: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ళ వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదు అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
3: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
4: చిన్నపిల్లలలో, చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
3: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
4: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గరటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
3: మర్చిపోలేదంటారు?
4: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని.

0: నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994లో మద్రాస్ రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవడం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా వందల ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది, కవి సమ్మేళనాలు నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశవాణి ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటల్లాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనేదానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శనం ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో వందల కొద్ది ఛానళ్ళు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాలని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో, ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా

0: ಕಳಲ ಪ್ರಾಧಾನ್ಯತ ಮಹಿಳಾ ಕಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಶ್ರಾಮಿಕ ಬಡುಗು ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಜನಶ್ರೇಯಸ್ಸು వాళ్ళ ఊహలకు తావివ్వని ప్రామాణికత ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నూకల చిన్నసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతం ఇచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నాను.
0: చాలా సంతోషం నరసింహరావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం.

కార్యక్రమం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజి రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజి రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది.

0: కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాల క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो. जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు, రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4-6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరు

0: నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆత్మబంధు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వింటారు.